ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 20వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 10వ తారీఖు బుధవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:08 దాటి 40 సెకండ్లు క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, వాటిలో నీటిలో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో కట్టిన దేవాలయాలు భక్తులను కట్టిపడేస్తూ ఉంటాయి. భక్తి భావనను మనసులో నింపడమే కాకుండా కొన్ని వందల ఏళ్ళు మనల్ని వెనక్కి తీసుకెళ్తూ ఉంటాయి ఈ ఆలయాలు. అలాంటి అద్భుతమైన దేవాలయాల్లో రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం ప్రముఖమైనది. ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామేశ్వర రామనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 6:12 దాటి 30 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామేశ్వర రామనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. భక్తులకు వారణాసి తర్వాత రామేశ్వరం అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా నిలుస్తుంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని భావిస్తారు. రామాయణ ప్రకారం రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత రామేశ్వరంలో చాలా సమయం గడిపాడని చెబుతారు. రావణుడిపై విజయం సాధించిన తర్వాత రాముడు తన సోదరుడు లక్ష్మణుడు అలాగే హనుమంతుడు మరియు వారి వేలాది వానర సైన్యం సహాయంతో రామేశ్వరం చేరుకున్నాడని చెబుతారు. ఇక ఈ పుణ్యక్షేత్రంలో రాముడు శివుణ్ణి ఆరాధించి కొలిచాడని, అందువల్ల ఇక్కడ శివ వైష్ణవుల కలయిక కనిపిస్తుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. మరిన్ని విశేషాలు రామేశ్వరం ఆలయం గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:21 దాటి 59 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామేశ్వర రామనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో తమిళనాడులోని రామేశ్వరం పట్టణంలో ఉన్న రామేశ్వర స్వామి ఆలయం ప్రతి పర్యాటకుని భక్తుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణంతో, పొడవైన నడక మార్గాలు, అందంగా చెక్కిన స్తంభాలతో అద్భుతంగా కనిపిస్తుంది భక్తులకి. ఇక 38 మీటర్ల ఎత్తైన గోపురం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. 1897లో స్వామి వివేకానంద ఈ ఆలయంలో పూజలు చేశారని చరిత్ర చెబుతోంది. ఇది శివుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలట. అవేంటో చెప్తాను ఒక పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:32 దాటి 23 సెకండ్లు. ఇవాళ మనం క్షేత్రదర్శిని కార్యక్రమంలో రామేశ్వర రామనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ గుడికి వెళ్లే భక్తులు ఆలయ ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశించే ముందు ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్రమైన అగ్ని తీర్థంలో స్నానం ఆచరించారట. ఇలా చేస్తే శరీరం ఆత్మ శుద్ధి అవుతాయని, శివుడి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం 1212 స్తంభాలతో నిర్మితమైంది. ఈ స్తంభాలు రామేశ్వర ఆలయానికి బలమైన పునాదిని అందిస్తాయి. ఈ స్తంభాలలో ప్రతి ఒక్కటి అద్భుతమైన హిందూ శిల్పాలతో అందంగా కనువిందు చేస్తాయి. అలాగే ఈ ఆలయంలోని ప్రతి స్తంభం ఎత్తు 30 అడుగులు. రామేశ్వర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది కూడా. ఈ వేడుకల్లో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పాల్గొంటూ ఉంటారు. రామేశ్వరం రామనాథ స్వామి ఆలయ విశేషాలు మరిన్ని మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామేశ్వర రామనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం క్షేత్రదర్శిని కార్యక్రమంలో. స్టూడియోలో సమయం 5:44 దాటి 59 సెకండ్లు. శివుడి జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్న 12 జ్యోతిర్లింగాలలో రామేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. రామాయణంతో రామనాథ స్వామి ఆలయానికి సంబంధం ఉంది. రామాయణంలో రాముడు రాముణ్ణి వధిస్తాడు. రావణుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని చంపటం మహాపాపం కాబట్టి రాముడు మహాపాపం చేసినట్లుగా అవుతుంది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రాముడు ఒక లింగాన్ని స్థాపిస్తాడు. ఈ లింగం రామనాథ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందట. అందుకే ఈ ఆలయం అత్యంత ముఖ్యమైన శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది. రామేశ్వర ఆలయం పవిత్ర పుణ్యక్షేత్రంగా చార్ధామ్స్లో ఒకటిగా నిలిచింది. మరిన్ని విశేషాలు ఈ ఆలయం గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50 దాటి 45 సెకండ్లు. ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దేవాలయ ప్రధాన దైవం రామనాథ స్వామి, అంటే శివుడు. ఈ దైవం లింగాకారంలో దర్శనమిస్తూ ఉంటుంది మనకి ఆలయంలో. దేవాలయ గర్భగుడిలో 2 లింగాలుంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారు చేసిన ఇసుక లింగం, రెండవది హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన విశ్వలింగం. రాముడు విశ్వలింగాన్ని మొదట పూజించారు.

చేసినట్టుగా చెబుతారు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుందట. ఇక రామేశ్వర ఆలయంలో విశాలాక్షి, పర్వతవర్ధిని ఉత్సవ విగ్రహం, శయనగృహ పెరుమాళ్, మోహనపతి విగ్రహాలు విడివిడిగా దర్శనమిస్తూ ఉంటాయి భక్తులకు. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు కూడా ఉంటాయి. అవి అనుప్పు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం. ఇక రామేశ్వరం చుట్టూ ఉన్న ద్వీపాలలో 64 తీర్థాలుంటే అవి పవిత్ర జలభాగాలు ఉంటాయి. ఈ తీర్థాలలో స్నానం ఆచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఇక అతి పవిత్రమైన చార్ధామ్, 4 ఆధ్యాత్మిక స్థలాలలో ఒకటి రామేశ్వరం, మిగిలినవి బద్రీనాథ్, పూరి, ద్వారకలు. రామేశ్వరం ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు 7వ అవతారం. రామేశ్వరంలో శ్రీరాముడు సేతు నిర్మించి లంకాధినేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరుతాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురుని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మహత్యా పాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరం లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు శ్రీరాముడు. అందుకోసం శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని హనుమంతుణ్ణి హిమాలయాల నుండి లింగాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చేలోపుగానే కాలాతీతమైనందున శ్రీరాముని భార్య సీతాదేవి చిన్న లింగాన్ని తయారు చేసిస్తుంది. ఈ లింగమే ఇప్పుడు దేవాలయం గోపురంలో కొలువేయున్న రామేశ్వర లింగం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు శ్రీరాముడు. అప్పటి నుండి ఇప్పటిదాకా రామేశ్వరంగా విరాజిల్లుతోంది ఈ పుణ్యక్షేత్రం. మరి ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని విశేషాలున్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ రామేశ్వర రామనాథ స్వామి ఆలయాన్ని మీరు ఓసారి దర్శించండి.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441

111977 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షం

0: వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యతా ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్దను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి, భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా

0: ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు 31 బిలియన్ డాలర్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు, అనుమానాల నివృత్తి. ఈ అంశం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఇది మన చట్టం శీర్షికన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి ఏ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారు టెలికాం విభాగం భారత ప్రభుత్వం హైదరాబాద్ ఆఫీసులో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి వారిని అడిగి మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ ప్రాధాన్యత ఎంత పెరిగిందో శ్రోతలందరికీ తెలుసు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మొబైల్ టవర్స్ ద్వారా వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలను గురించి వాటిని వివరించడానికి శ్రవణ్ కుమార్ గారు స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

0: శ్రోతలందరికీ తెలుసు, ఈ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మొబైల్ టవర్స్ ద్వారా వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలను గురించి వాటిని వివరించడానికి శ్రవణ్ కుమార్ గారు స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అనే పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్.
1: యాక్చువల్గా ఈ రేడియేషన్ అనేది ఎటువంటి హాని కలిగించదండి మానవాళికి, ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రేడియేషన్ మీద ఎన్నో అధ్యయనాలు చేశారు, పరిశోధనలు చేశారు. వాటి సారాంశంగా వాళ్ళు ఏం చెప్పారంటే, తగిన పరిధిలో ఉన్న రేడియేషన్ అనేది ఎప్పటికీ హానికరం కాదు మానవాళికి.
0: అయితే మీరు అంటే మొబైల్ టవర్స్ గురించి వాటి రేడియేషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు.
1: అవునండి.
0: అయితే అసలు ఈ రేడియేషన్ అనే అంశానికి వస్తే, రేడియేషన్ ఎన్ని రకాలు ఉంటుంది, వాటిలో ఎలాంటి తేడాలు ఉంటాయి?
1: సో రేడియేషన్ చెప్పాలంటే రెండు రకాలు ఉంటుందండి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్, రెండవది నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఈ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఏంటంటే మన శరీరంలోనికి చొచ్చుకుని పోతుంది అది సిగ్నల్. సో దానివల్ల ఏంటంటే కొంచెం శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గామా రేస్, ఎక్స్రేస్, ఎంఆర్ఐ ఇవి ఈకోవకు చెందుతాయండి. సో రెండో రకం ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఆ రేడియేషన్ ఏంటంటే మన శరీరంలోని ఎటువంటి హాని కలిగించదో, అది చొచ్చుకుపోలేదు, జస్ట్ హీట్ చేస్తుంది అంతే. అది ఏమంటే మన మొబైల్ సిగ్నల్స్, తర్వాత టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్, ఈవెన్ టాయ్స్ యొక్క రిమోట్స్ ఉంటాయి కదండి, వాటి నుంచి వచ్చే సిగ్నల్ కానీ, తర్వాత టీవీ నుంచి రిమోట్ ఉంటుంది కదా, అది నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని ఇవన్నీ నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకి వస్తాయి.
0: ఏంటంటే ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అది ఏ డివైజ్ నుంచి వచ్చినా శరీరంలోకి చొచ్చుకుపోదు కాబట్టి ఆరోగ్యానికి హానికరం కాదంటారు.
1: అవునండి.
0: అయితే ఇప్పుడు మొబైల్ టవర్ నుంచి మాత్రమే కాకుండా ఈ మొబైల్ డివైస్ నుంచి కూడా రేడియేషన్ వచ్చే ప్రమాదం ఉందా, అది ఎంతవరకు హానికరం?
1: ఈ మొబైల్ టవర్ నుంచే కాకుండా మనం వాడే మొబైల్ నుంచి కూడా రేడియేషన్ అనేది వస్తుంది. కానీ ఈ రేడియేషన్ అనేది ఎప్పుడైతే మనకు సిగ్నల్ తక్కువగా ఉంటుందో అప్పుడు మొబైల్ వేడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిగ్నల్ సరిగా ఉన్నప్పుడు మొబైల్ వేడి కాదు, మరియు నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది.
0: అయితే మీరు అన్నట్టు సిగ్నల్ స్ట్రెంగ్త్ మొబైల్ డివైస్లో బాగా ఉన్నప్పుడు ప్రమాదం లేదు, అదే సిగ్నల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనం సిగ్నల్ లేదు ఫోన్లో అంటూ ఉంటాం, సిగ్నల్ లేనప్పుడు వచ్చే ఫోన్ కాల్ వల్ల కావచ్చు, దాన్ని ఉపయోగించినప్పుడు అది రేడియేషన్, దాని నుంచి వచ్చే వేడి హానికారకమంట. మరి ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలి?
1: ఈ వేడి అనేది హానికారకమేం కాదు, కానీ మనకేంటంటే చెవు దగ్గర ఇరిటేషన్గా అనిపిస్తుంది, అనీజీగా ఉంటుంది. మనం ఈ సిగ్నల్ స్ట్రెంగ్త్ను పెంచుకోవాలంటే మనకు తగినంత సంఖ్యలో మొబైల్ టవర్స్ అనేవి ఉండాలి. అంటే మన ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతానికి సరిపడా సిగ్నల్ కవరేజ్ ఎంతవరకు వస్తుంది అనేది ప్రామాణికంగా చూసి దాని ప్రకారం టవర్స్ పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో మనకు కావలసినంత టవర్స్ ఉన్నప్పుడు సిగ్నల్ అనేది సరిగా వస్తుంది, ప్లస్ మొబైల్ అనేది వేడి కాదు, ప్లస్ మనకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మాట్లాడడానికి,
0: సిగ్నల్ బ్రేక్ ఉండదు.
1: ఎస్.
0: అయితే శ్రవణ్ గారు, మీరు అన్నట్టు మొబైల్ టవర్ ఉంది, సిగ్నల్ బాగా వస్తుంది, వీటితో పాటు ఈ దైనందిన చర్యల్లో భాగంగా ఇంట్లో ఏవైతే గృహస్థ ఉపకరణాలు ఉన్నాయో, టీవీ కావచ్చు, ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగం చాలా పెరిగింది, ఈ వైఫై రూటర్స్ చాలా మంది వాడుతున్నారు అందరూ, అది వర్క్ ఫ్రం హోమ్ కోసం కావచ్చు, ఇవాళ స్మార్ట్ టీవీలు వచ్చేసాయి, అన్నిటికీ వైఫై జోన్ ఆర్ ఇంటర్నెట్ ఉన్న ప్రాంతంలోనే బతకడం అలవాటైంది, అది అటు ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎక్కడైనా. మరి ఆ వైఫై జోన్ తాలూకు రేడియేషన్ గురించి, దాని తాలూకు అపోహలు ఎలా?
1: అవి కూడా మన ప్రామాణికంలోనే ఉంటాయండి, అవి వాటి వల్ల పెద్దగా రేడియేషన్ సిగ్నల్ అనేది చాలా ఎక్కువగా ఏముండదు, అది వితిన్ పరిధిలోనే ఉంటాయి, మనకేమీ హాని కలిగించవు అవి. వీటి పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దానివల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు. కానీ మనము కంటిన్యూగా యూజ్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు డివైస్ అనేది.
0: శ్రవణ్ కుమార్ గారు, మీరు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆ పరిధిలో ఉన్నంత వరకు ప్రమాదం లేదు అని అన్నారు, మరి ఈ ప్రమాణాలు అసలు ఏమున్నాయి? అంతర్జాతీయ స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా ఎలాంటి ప్రమాణాలు నిర్ధారించబడి ఉన్నాయి? మరి మనం భారత ప్రభుత్వం తరఫున లేదా ఇటు రాష్ట్రంలో ఎలాంటి నియమాలు అనుసరిస్తున్నాం?
1: ఈ నానైజేషన్ రేడియేషన్ను స్టడీ చేయడానికి, అంటే దీని ప్రామాణికాలు నిర్ణయించడానికి ఒక సంస్థ ఉండండి, అది ఏంటంటే ICNIRP, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నానైజేషన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఏంటంటే మా మానవాళికి ఎంతవరకు అయితే సిగ్నల్ ఉండొచ్చు అనేది నిర్ధారణ చేస్తుంది. ఆ నిర్ధారించిన దాన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. అది ఎంత అంటే అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ అంతటా అది ప్రామాణికమైన అంటే 10 వాట్స్ ఉంది. అదే మన ఇండియాకి వచ్చేసరికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇంకా స్ట్రింజెంట్ చేశారు, దీన్ని స్ట్రాంగ్గా చేసి 5 వాట్లకి పరిమితి చేశారు దాన్ని.
0: మాక్సిమం లిమిట్ ఈస్ 5 వాట్స్.
1: అది కాకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా డిపార్ట్మెంట్ తరఫున మేము టవర్స్ను ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 5%

0: ఆడిట్ చేస్తుంటాము, ప్రామాణికలు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చూస్తుంటాము. సో మేమైతే చూసినంత వరకు ఇప్పటి వరకు సిగ్నల్ ఎక్కడ కూడా మాకు ప్రామాణికను క్రాస్ అయినట్టుగా అనిపించలేదు. అందుకే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఈ సిగ్నల్స్ వలన ఎవరికి ఎటువంటి హాని లేదు అని అపోహలు, భయం అపోహలన్నీ పెట్టుకోవద్దండి. ఈ మెంటల్ స్ట్రెస్ వల్లనే యాక్చువల్గా మనం అపోహ మనం పెట్టుకున్నాం అనుకోండి సైకాలజికల్గా, దానివల్ల మన హెల్త్ చెడిపోతుంది తప్ప సిగ్నల్స్తో ఎటువంటి హాని లేదండి మానవులకి.
1: కొంతమంది ఈ మీరు అంటున్న హీట్ జనరేటింగ్ డివైస్ కావచ్చు, అది సిగ్నల్ లేకనా మొబైల్లో ప్రాబ్లం ఉండే, కొంతమంది ఫోన్ తరచూ వేడెక్కుతుంది అనే కంప్లైంట్తో వస్తున్న వారు ఉన్నారు. వాళ్ళు సిగ్నల్ ప్రాబ్లం కాకుండా కూడా మొబైల్ ఫోన్ హీట్ ఎక్కడం, అది డివైస్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు.
0: అవునండి, అయితే ప్రతి డివైస్కు సార్ అనేది ఉంటుందండి, స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్ అనేది. ఆ సార్ రేట్ అనేది దానికి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లో ఉండాలి, అది మనం తీసుకున్నప్పుడే మొబైల్ను చూసుకోవచ్చు మనం.
1: అయితే మీరు అంటున్నట్టు మనం ఎలా తెలుసుకోవాలండి మీరు అన్నట్టు ఆ సార్ స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్?
0: అవునండి,
1: వినియోగదారులు మొబైల్ కొనుగోలు చేసే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంగా అది ఎలా తెలుసుకోవాలంటారు?
0: అయితే మనం మొబైల్ కొనుగోలు చేసినప్పుడు డయల్ ప్యాడ్లో *#07# అని డయల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది వస్తుందండి. అయితే దాని వాల్యూ ఎంత ఉండాలి అంటే 1.65 kg/W ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉన్నదంటే ఆ డివైస్ ఈస్ నాట్ గుడ్ డివైస్ అండ్ యూ కెన్ అవాయిడ్ దట్ డివైస్.
1: ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా నేను నా డివైస్ ఓపెన్ చేసి కొట్టి చూశానండి, *#07# అని కొట్టగానే సార్ లిమిట్ ఫర్ మొబైల్ డివైజెస్ ఈస్ 1.6 W/kg అని వచ్చింది. నేను వాడుతున్న డివైస్కి వచ్చేసి 0.530 అని ఉంది.
0: ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది.
1: సరే ఇప్పుడు డివైస్ నా చేతిలో ఉంది కాబట్టి నేను తెలుసుకోగలిగాను. కొనుగోలుకి ముందే తెలుసుకోవాలంటే వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ లో కావచ్చు, ఇప్పుడు ఇవాళ రేపు అంతా ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి అందులోనే సార్ వాల్యూ కూడా చెక్ చేసుకుని కొనుక్కోవాల్సిన బాధ్యత వినియోగదారుని మీదే ఉంది.
0: అవునండి,
1: బాగుంది, మంచి విషయం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఛార్జింగ్ పెట్టి మొబైల్ వాడడం చాలా చోట్ల అక్కడక్కడ ఘటనలు జరుగుతున్నాయో పేలిపోయిందని, అలాంటి విషయాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వివరిస్తాను.
0: ఎప్పుడైనా కానీ మొబైల్ కాల్ ఏదైనా వచ్చినప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఛార్జింగ్ చేస్తున్నాం అనుకోండి, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతున్నప్పుడు మొబైల్ అనేది హీట్ అనేది ఎక్కడం జరుగుతుంటుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి అందులో. దాంతో పాటుగా ఇప్పుడు మనకి కాల్ వచ్చింది అనుకోండి, ఆ కాల్ కూడా మనం మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అది మొబైల్ మళ్ళీ ఇంకా హీట్కే అవకాశం ఉంటుంది,
1: రెండు పనులు చేయాలి.
0: సో దానివల్ల ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా కానీ ఛార్జ్ను డిస్కనెక్ట్ చేసి మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం శ్రేయస్కరం.
1: దీంతోపాటు నేను ఒక ప్రాంతం నుంచి కొత్తగా ఒక ప్రాంతానికి స్థానభ్రంశం అవ్వాల్సి వచ్చింది, అది ఉద్యోగరీత్యా కావచ్చు చదువురీత్యా కావచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏదైతే సిమ్ సర్వీసెస్ వాడుతున్నానో ఆ కంపెనీ సిగ్నల్స్ లేవని చాలామంది కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఏవైతే బాగున్నాయో దానికి మారిపోతుంటారు.
0: అవునండి,
1: పోర్ట్ 3 ద్వారా, అది మీకు తెలిసే ఉంటుంది.
0: అవునండి,
1: అలా మారడం శ్రేయస్కరమేనా? మీరు అన్నట్టు తక్కువ స్ట్రెంత్ ఉన్నది మాట్లాడకూడదు కాబట్టి మరి మారడమే శ్రేయస్కరం అంటారు.
0: అవునండి, ఎప్పటికైనా కానీ సిగ్నల్ మంచిగా ఉందంటే మీరు ఈ రోజులలో ఏంటంటే ఏ ఆపరేటర్ కానీ మనం పోర్ట్ అవుట్ అయిపోవచ్చు. సో ఇమీడియట్గా మనకు వితిన్ 3-4 డేస్లోనే అది మళ్ళీ మనకు వచ్చేస్తుంది నెంబర్, సో ఆటోమేటిక్గా ఆపరేటర్ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. సో కాబట్టి పోర్ట్ అవుట్ అవడం శ్రేయస్కరం అండి.
1: బాగుంది శ్రవణ్ కుమార్ గారు. ఇంకా ఈ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలు భయాలు పోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తరఫున మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: మేము ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అన్ని ప్రాంతాల్లో, ఎక్కడ వెళ్తే అక్కడ, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా, సొసైటీస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే అపోహకు కారణం ఏంటంటే యూట్యూబ్లలో కానీ తర్వాత డిఫరెంట్ వెబ్సైట్లలో చూస్తుంటారు కదా, ఏదో రాస్తుంటారు ఎవరో, అది యాక్చువల్గా లీగల్ ఉండేది కాదు, అది
1: లీగల్ వ్యాలిడ్ కాదు,
0: అది ఏదో రాస్తుంటారు. కానీ యాక్చువల్గా లీగల్గా అంటే చెప్పగలిగే వాళ్ళం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళం. సో ఎందుకంటే మేము అవి పాటిస్తున్నాము, ప్లస్ WHO కానీ ICNRP ఏవైతే నిర్ణయించిందో వాటి ప్రకారం మేము పాటిస్తూ టెలికామ్ ఆపరేటర్స్కు లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే అవన్నీ కండిషన్స్ పెట్టి ఆ లైసెన్స్ మీద ప్రకారం మేము వారికి ఇన్స్పెక్షన్ కూడా చేస్తుంటాము, ఆడిట్ చేస్తుంటాము, వాటికి లోన్ ఉన్నాయా లేవా అనే సిగ్నల్స్, ప్లస్ వాళ్ళు ఏదైనా కొత్త టవర్ పెట్టినప్పుడు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేస్తారు, అందులో అక్కడ ఎంత ఉంది రేడియేషన్ అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు అప్పుడే. మేమైతే ఎప్పుడైతే మళ్ళీ టెస్ట్కి వెళ్తామో వెళ్ళినప్పుడు దాని ప్రకారం చూస్తాం అక్కడ ఎంత ఉంది ఏం కథ అనేది చూసేసి అది ఓకే ఉంటే సర్టిఫై చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు చెప్పేస్తాం, ప్లస్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తాం తర్వాత. సో అందుకే మేము ఎక్కడైనా సరే ఏవైనా సరే సపోజ్ అదే కాకుండా మాకు ప్రజల నుంచి కంప్లైంట్ కూడా వస్తుంది, సిగ్నల్ ఎక్కువ ఉంది ఇక్కడ అని వస్తుంటాయి, ఎంపీ ద్వారా వస్తుంటాయి, త్రూ ఎమ్మెల్యే ద్వారా వస్తుంటాయి, ఈవెన్ తరంగ సంచార పోర్టల్ అనేది ఉంది దానిలో కూడా రైజ్ చేస్తుంటారు. సో దాని ప్రకారం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము వాళ్ళతో మాట్లాడి

0: ఎప్పుడు రావాలి చెప్పండి మీ దగ్గరికి, వచ్చి మేము టెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ టెస్ట్ చేస్తాం. వాళ్ళ ఇంటి లోపల కానీ, లేదా బెడ్రూమ్లో కానీ, లేదా కిచెన్లో కానీ, లేదా ఈవెన్ వాళ్ళ బిల్డింగ్ పైన కానీ వాళ్ళకు మెజర్ చేసి చూపిస్తాం. చూపించి వాళ్ళకి నమ్మకం కలిగించి మళ్ళీ ఆ అపోహను తొలగించడానికి ప్రయత్నం చేస్తాం.
1: బాగుంది శ్రవణ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఔత్సాహి కూడా ఎవరైనా, నాకు అనుమానంగా ఉంది నా ఇంటి దగ్గర రేడియేషన్ ఎక్కువ ఉందేమో అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దృష్టికి తీసుకురావాలన్నా, పోర్టల్ పేరు చెప్పారు తరంగ్ సంచార్.
0: యా, తరంగ్ సంచార్ పోర్టల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు పొందుపరచారండి. ఆ పోర్టల్లో ఈ రేడియేషన్ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుందండి అందులో. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అంటే పర్టికులర్ ప్లేస్లో టవర్ ఉందా లేదా, నా ప్లేస్ సపోజ్ మా విలేజ్ ఉంది అనుకోండి, ఆ విలేజ్లో టవర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనం దానికి సంబంధించిన ల్యాండ్లైన్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విలేజ్లో టవర్ ఉందా లేదా తెలుస్తుంది.
1: కనిపిస్తుంది.
0: ప్లస్ దానిలో రేడియేటెడ్ వాల్యూ ఎంత ఉంది, సర్టిఫైడ్ వాల్యూ, ఆడిటెడ్ వాల్యూ ఎంత ఉంది చూపిస్తుంది. సో అది ఓకేనా కాదా అని కూడా చాలా కనబడుతుంది మనకు, తెలుస్తుందండి. సో అంతేకాకుండా ఇప్పుడు ఎవరికైనా రేడియేషన్ టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు తరంగ సంచార్ పోర్టల్లో లాగిన్ అయి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వాళ్ళు వాళ్ళ ఏరియా ఏది ఉంటుందో ఆ ఏరియాలో ల్యాండ్ ల్యాంగ్స్ ఎంటర్ చేసేసి, ఎంటర్ చేసినప్పుడు అది ఏమడుగుతుందంటే డబ్బులు కట్టమని అడుగుతుంది. 4,000 రూపీస్ దానికి ఫీ ఉందండి.
1: అంటే లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి,
0: ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు చేయడం ఇబ్బంది అవుతుంది,
1: ఇబ్బంది అవుతుంది.
0: సో అందుకొరకే 4,000 రూపీస్ కట్టి వాళ్ళు సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మాకు ఒక
1: టికెట్ రైజ్
0: టికెట్ రైజ్ అవుతుంది. సో దాని ప్రకారం మేము వితిన్ 7 డేస్లో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ఆ సిగ్నల్ మెజర్ చేసి వాళ్ళ ముందే మెజర్ చేస్తాం, చూపిస్తాం వాళ్ళకి, చూపించి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత దానిలో మెయిల్లో రిప్లై కూడా ఇస్తాం. సో ఇన్ దిస్ వే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ దేర్ డౌట్స్.
1: బాగుంది శ్రవణ్ కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా మనిషి మనుగడ కోసం అభివృద్ధిలో భాగంగా సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంట్లో ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని ప్రజల్లో ఉన్న అపోహ అపోహేనని, అది నిజం కాదని, నిజంగా ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఒక రుసుముతో తమ ప్రాంతంలో ఉన్న రేడియేషన్ విలువని తెలుసుకోవడానికి తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా ఎవరికైనా అనుమానాలుంటే వాటిని తీర్చుకోవచ్చని శ్రవణ్ కుమార్ గారు తెలియజేశారు. అలాగే మొబైల్ ఫోన్ కొనేటప్పుడు సార్ వాల్యూ చూసుకొని వినియోగదారు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. సిగ్నల్ స్ట్రెంత్ని కూడా దృష్టిలో ఉంచుకొని మొబైల్ ఫోన్ వాడాలి. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు అస్సలు వాడకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శ్రోతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత మనుగడ వైపు, అభివృద్ధి వైపు పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు మంచి విషయాలు తెలియజేసే శ్రవణ్ కుమార్ గారు ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమానాల నివృత్తి ఈ అంశం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:32 దాటి 20 సెకండ్లు. జననంజని కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా తెలియపరచవచ్చు. మా నెంబర్ 0402324082. ఆల్రెడీ మనకి చాలా మెసేజ్లు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే స్పెషల్, ఆయన కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ మెసేజ్ చేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, అవును ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే, సో ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు విషెస్ కూడా మనం చెప్దాం. అండ్ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. మాకోసం బాలకృష్ణ నటించిన చిత్రం నుంచి ఏదైనా ఒక పాట వినిపించగలరంటూ కోరుతున్నవారు షాద్నగర్ నుండి గ్రీష్మ, నితీష్, లక్కీ, పూర్ణ, సంగీత, ఆంజనేయులు. తప్పకుండా శుభోదయం వివిధ భారతి, శుభోదయం అండి. మా గురించి ఏదైనా ఒక మంచి పాటని వేయండి అంటూ ఖైరతాబాద్ నుండి నరసింగరావు, సంహిత, దీక్షిత మెసేజ్ చేశారు. అలాగే హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య, మాకోసం ఏదైనా ఒక మంచి పాట వేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీ అందరి కోసం బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పాట.

0: బ్యూటీ పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 7:39 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో జనరంజని వింటున్నారు. ఈ ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి 0402324082 నెంబర్ కి. దుర్గానగర్ జియాగూడ నుంచి ప్రేమ్ కుమార్, శ్రీలత, భావిశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్ మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్, ఏదైనా ఒక మంచి సాంగ్ కావాలి అంటూ. డెఫినెట్ గా అండి. అండ్ వరంగల్ కాశీబుగ నుంచి లక్ష్మణ్ రావు అడుప మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్ కావాలి అంటూ. గుడ్ మార్నింగ్, నమస్తే అంటూ, ఏదైనా ఒక మంచి పాట మాకోసం ప్లే చేయండి. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప, అలాగే చౌటుప్ప నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణ్, భరత్, శత్రుఘ్న, పృథ్వీ నారాయణ, నాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాముడు, గౌడ్, రాములమ్మ ఉన్నారు మెసేజ్లో. డెఫినెట్గా అండి. అండ్ పూతలపట్టు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం నుంచి తలుపులపల్లి విలేజ్ నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్, మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ. అండ్ మీ అందరి కోసం ఎస్పీ బాలు, పి సుశీల పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం అంటే ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం, ఈ అంశం గురించి న్యూట్రీహబ్ నుండి రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో క్లాక్ లో టైం 7:45 అండ్ 47 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా. జనరంజని వింటున్నారు. 0402320852 నెంబర్ మాది. అండ్ ఈ నెంబర్కి మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. జనరంజని సమర్పించే అనౌన్సర్ గారికి నమస్తే. నమస్తే అండి. జనరంజని కార్యక్రమంలో మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ ను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? కీసర మండలం నుంచి, గోధుమకుంట విలేజ్ నుంచి బండి కృష్ణయ్య గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, చిన్న ముంతాల. శుభోదయం సార్. శుభోదయం అండి. రవికుమార్ వడ్లమణి అల్మాస్గూడ నుంచి ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. హైదర్ షా కోర్ట్ నుంచి నరేందర్ రెడ్డి కరుణశ్రీ మెసేజ్ చేశారు, ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటూ డెఫినెట్గా. అలాగే యాదాద్రి వలిగొండ మండల్ గోల్నేపల్లి విలేజ్ నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్ రావణి, నాగంజ్ నాగేంద్రము తప్పకుండా వినిపించగలరు ఏదైనా ఒక మంచి పాట మాకోసం అంట. డెఫినెట్గా అండి. అలాగే శుభోదయం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నుంచి చిన్న తుమ్మాల గూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య.

ఉన్నారు ఈ మెసేజ్లు. అలాగే కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి చినిగరపు వెంకటేష్, లతా, వర్షిణి, వంశీ, చైతన్య మెసేజ్ చేశారు. ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.8 ఎఫ్ఎం, 7:32 అండ్ 10 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో జనరంజని వింటున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్, జనరంజన్ లో ఎనీ సాంగ్ అంటూ పెట్టారు. డెఫినెట్ గా అండి. గజ్వెల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, చరణ్, ఎనీ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, వరలక్ష్మి, మాధవి మెసేజ్ చేశారు. అలాగే సిహెచ్ సూర్యరావు కొంపల్లి హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే దయచేసి ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం వినిపించండి అంటూ డెఫినెట్గా ప్లే చేస్తామండి. ఇంతకీ ఈ మెసేజ్ని పంపించింది ఎవరో, వారి పేరు రావు గారు, ఇందిరా బెనర్జీ, ఉమాపతి, ఆకెల సీతాదేవి, రాజ్ గోపాల్పూర్ మెసేజ్ చేశారు. డెఫినెట్గా మీ అందరి కోసం ఒక మంచి పాట ప్లే చేస్తానండి. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ మెసేజ్ చేస్తున్నారు. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. నార్కట్పల్లి, నిమ్మాని విలేజ్ నుంచి పున్నా, వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసు రెడ్డి, తిరుపతమ్మ, సంజీవ్ రెడ్డి, రిషి కేశవరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రవణమ్మ, సావిత్రి, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఈ మెసేజ్లో. ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేస్తారా అంటూ. నెక్స్ట్ శ్రీనివాస్ కే, రవీనా, ఎస్ వెంకట్, కార్తిక్, ఎనీ సాంగ్ ప్లీజ్ అండి అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ కూడా పెట్టారు ఫ్రమ్ బన్సిలాల్ పేట్ నుంచి. డెఫినెట్గా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ అండ్ ఈ పాట కన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. They say the view from the top changes everything.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శుభోదయం. ఉదయం లేచిన వెంటనే ఒక మంచి పాట వింటే రోజంతా చాలా ఉత్సాహంగా గడుస్తుంది. మన మనసుకు దగ్గరయ్యే స్వరాలు తీయ

0: వచ్చిన వెంటనే ఒక మంచి పాట వింటే రోజంతా చాలా ఉత్సాహంగా గడుస్తుంది. మన మనసుకు దగ్గరయ్యే స్వరాలు, తీయని మాటలు, ఇదే కదా మన జనరంజని. జనరంజని కార్యక్రమానికి అందరికీ స్వాగతం. హలో, నమస్తే అండి.
1: నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నా పేరు పాలెం పోలయ్య, అల్లగడ్డ నంద్యాల జిల్లా సార్.
0: పోలయ్య గారు చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: గుడ్ గుడ్ గుడ్, బాగున్నాం అండి. ఏ పాట అడుగుతున్నారు ఈరోజు?
1: పదమసింహం. రోజాబిల్లో నీ వల్లో ఉన్నా ఎన్నెల్లో, కరోనా బుర్రో నీ కల్లో కడ్డా ఎన్నెల్లో. ఆ పాట సార్
0: తప్పకుండా వినిపిస్తామండి.

0: హలో
1: హలో, నమస్కారం అండి.
0: హలో, నమస్కారం సార్.
1: నమస్తే, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
0: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీత్రాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాం సార్.
1: దమ్మోజు వెంకటాచారి గారు, బాగున్నారా?
0: చాలా చాలా బాగున్నాను సార్.
1: చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు?
0: మట్టిలో మాణిక్యంలో జిమ్ జిమ్ జిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్.
1: ఓకే, తప్పకుండా వేస్తాము.

0: la la la la la la la la la la la la la la la la la.
1: హలో నమస్కారం అండి.
2: హలో నమస్కారం, గుడ్ మార్నింగ్ జడరంజని సార్.
1: గుడ్ మార్నింగ్, బాగున్నారా?
2: అందరం బాగున్నాం సార్, శుభోదయం సార్. సార్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు సార్.
1: కస్తూరి రాముడు గారు, గుడ్ మార్నింగ్, చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు?
2: యముడికి మొగుడు ఉందా అండి? నో నో నో నో నో, నాట్య మీద అనే పాట బాగుంటుంది సార్. అది సరిగమ పదని గానమీద అనే పాట అండి.
1: తప్పకుండా వేస్తాము.

0: హలో, నమస్తే అండి.
1: నమస్కారం సార్.
0: నమస్తే, బాగున్నారా?
1: బాగున్నా సార్. నా పేరు పున్న వెంకటేశం, నిమ్మాని.
0: పున్న వెంకటేశం గారు, నమస్కారం.
1: బాగున్నారు సార్?
0: బాగున్నాను, బాగున్నాను. చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు
1: సార్? బొబ్బిలి రాజా సార్, బల్సం పట్టి మా బల్లో వేసుకున్నాం అని పాట సార్.
0: ఓకే, తప్పకుండా వేస్తాము.

0: హలో నమస్కారం అండి.
1: నమస్తే సార్. పెడల జాగరందర కాలనీ నుంచి అప్పలరాజు అండి.
0: అప్పలరాజు గారు ఏ పాట అడుగుతున్నారు ఈరోజు?
1: ఈరోజు బాలకృష్ణ గారు నటించిన రక్తాభిషేకం సినిమా అండి. అందులో హరి గంగా స్నానాలలు అటమైతే మేనత్తరు నీలాంటమ్మాయి నాలాంటబ్బాయికో అనే సాంగ్ అండి.
0: ఆ పాట వినక్కర్లేదు సార్, మీరు పాడేశారు, చాలా బాగా పాడారు.
1: ఏదో ట్రై చేశాను సార్. థ్యాంక్ యూ సార్.
0: ఓకే, తప్పకుండా వేస్తాము.

హుషారైన పాటలు మన రేడియో శ్రోతల తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో హాయిగా గడిపాం కదా. సంగీతం ఎప్పుడు మనతోనే ఉంటుంది. మన జనరంజని కార్యక్రమంలో మళ్ళా రేపు కలుసుకుందాం. నమస్తే.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.8 FM. 8:40 minutes and 49 seconds జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 04023240852 నెంబర్కి. సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దు మైలారం నుంచి ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎద్దు మైలారం నుంచి దేవునూరి వీరయ్య, యాదమ్మ కూడా మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయండి, వెరీ వెరీ థ్యాంక్స్ అంటూ మెసేజ్ చేశారు. ఇంతకుముందు కూడా మనం ప్లే చేసుకున్నాం బాలకృష్ణ గారి పాటలు. అఫ్ కోర్స్ డెఫినెట్గా మీకోసం ఇంకొక మంచి పాట నేను ప్లే చేస్తాను. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మాల గూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య ఉన్నారు ఈ మెసేజ్లో. అండ్ మూర్తి మంగమ్మ విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్, విభాస్, విభు మెసేజ్ చేశారు బాలకృష్ణ గారు ఏదైనా ఒక మంచి పాట మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీ అందరి కోసం బాలకృష్ణ గారి ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం.

0: వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం, ఈ అంశం గురించి న్యూట్రీహబ్ నుంచి రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లాడి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 8:48 స్టూడియో క్లాక్ లో జనరంజని ప్రోగ్రామ్ వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని 04023240852 నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. శుభోదయం జనరంజని. శుభోదయం అండి. పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాలు ఆదిత్య శృతి మెసేజ్ చేశారు. అలాగే నల్గొండ నుంచి సందీప్ మమత అక్షయ మా కోసం ఏదైనా ఒక సాంగ్ వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. జిల్లలగూడ నుంచి హరినాథ్ గారు మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్. కృష్ణా జిల్లా పెడన నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్ కావాలి అంటూ. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత అభిహాసిని వైష్ణవి నితిన్ మెసేజ్ చేశారు ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ. అండ్ మీ అందరి కోసం ఎస్పి బాలు చిత్ర పాడిన ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనం బాలకృష్ణ గారి పాటలు చాలా ప్లే చేసుకున్నాం ఈరోజు మార్నింగ్ నుంచి కూడా. డెఫినెట్గా మీకోసం ఇంకో పాట ప్లే చేస్తాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అబేద ఆయేషా ఈ మెసేజ్ చేశారు. అలాగే గొల్లపూడి నాగలక్ష్మి, బండారు త్రిమూర్తులు గుప్త, రేవంత్ యశ్వంత్ భాయ్, నాగ భాగ్యశ్రీ జగదీష్, గొల్లపూడి సూర్య భార్గవి మెసేజ్ చేశారు. పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. అలాగే దుర్గాదేవి, శ్రీశైలం, అనన్య, గౌతమ్, గుడ్లనర్వ గ్రామం నుంచి, నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ బాలకృష్ణ గారి ట్రాక్తో ఇవాళ జనరంజని కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టేస్తున్నా. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు. ఇంతవరకు మీరు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం. ఈ అంశం గురించి న్యూట్రీహబ్ నుండి రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లాడి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీహబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం, ఈ అంశం గురించి మనతో బోల్డ్ అనే విషయాలు పంచుకోవడానికి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి మన స్టూడియోలో ఉన్నారు ఇజ్రాయెల్ రాజ్ అల్లడి గారు. ఈయన రీసెర్చ్ మేనేజర్ న్యూట్రీహబ్ నుంచి. వెల్కమ్ టు బిజినెస్ ముచ్చట్లు సార్.
1: ముందుగా పరిచయం చేసిన హిట్టు గారికి, అవకాశాన్ని ఇచ్చిన ఆల్ ఇండియా రేడియోకి, నాకు అవకాశాన్ని ఇచ్చిన న్యూట్రీహబ్కి హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. సో న్యూట్రీహబ్ అనేది ఒక టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్. ఎక్కడైతే ఒక స్టార్టప్కి ఒక ఆలోచన ఉండి దాన్ని ఎలా పరిగణించాలో, ఎలా వృద్ధిలోకి తీసుకొని రావాలో అందించే సపోర్ట్ని అందించే ఒక ఆర్గనైజేషన్ న్యూట్రీహబ్. గత దశాబ్ద కాలంగా అనేక మంది నాయకత్వంలో న్యూట్రీహబ్ అనేది ఎదుగుతూ రాణిస్తూ ఉన్న ఒక ఆర్గనైజేషన్. ఎక్కడైతే ముఖ్యంగా స్టార్టప్స్కి వారికి ఉన్న ఆలోచనని నడిపిస్తూ ఒక దిక్సూచిగా నడుస్తూ వారిని బిజినెస్లో రాణించడానికి కావాల్సిన ప్రతి ఒక్క పరికరంలాగా వాడబడుతున్న అంశమే న్యూట్రీహబ్. సో న్యూట్రీహబ్ అనేది ఒక సాంకేతికానికి సంబంధించిందే కాకుండా ఒక స్టార్టప్ కానీ ఒక మానవాళిలో ఉన్న ఆలోచనని మనం ఎలా ముందుకు పెట్టాలి, వాళ్ళ ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా, వారు ఆలోచిస్తున్న డైరెక్షన్ కరెక్టా కాదా, ఈ డైరెక్షన్లో వాళ్ళు చేస్తే బిజినెస్లో ఎదగగలరా లేదా, ఈ డైరెక్షన్లో వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయా రాదా అని ఒక స్క్రూటినైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అందించడమే న్యూట్రీహబ్ చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ. సో ఎప్పుడైతే ఒక స్టార్టప్ కానీ ఒక ఆలోచనతో వచ్చిన వ్యక్తులు కానీ వాళ్ళకి ఇది కరెక్టా కాదా అని స్క్రూటినైజ్ చేసి ఏ విషయంలో వాళ్ళకి అవసరం ఉంది అని ఒక స్క్రూటినైజ్ చేసి వారిని గైడ్ చేసే ఒక

ఇన్స్ట్రుమెంట్గా వాడబడుతున్న ప్లాట్ఫామ్ ఇన్ యూట్రీ హబ్. దాదాపు ఈ దశాబ్ద కాలంగా 500కి పైగా స్టార్టప్స్కి సపోర్ట్ చేస్తూ, దాదాపు 150 పైగా స్టార్టప్స్ని ఇంక్యుబేట్ చేసుకొని వారికి నర్చర్ చేస్తూ, వారిని నడిపిస్తూ, వారిని హ్యాండ్ హోల్డ్ చేస్తూ వస్తున్న ఆర్గనైజేషన్ న్యూట్రీ హబ్. సో న్యూట్రీ హబ్లో కేవలం ఒక స్టార్టప్ని బిల్డ్ చేసుకోవడము, స్టార్టప్ని ఎదగడ చేయడమే కాకుండా వారికి కావాల్సిన కొన్ని ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన కరెక్టా కాదా అని గ్రహించేలాగా చేయడమే కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. స్టార్టప్ ఇగ్నిషన్ ప్రోగ్రామ్ అని, కుకింగ్ విత్ మిల్లెట్స్ ప్రోగ్రామ్ అని, ఆంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఇట్లా ప్రోగ్రామ్స్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉన్నారా లేదా అని వాళ్ళకు 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 4 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎక్కడైతే ప్రతి ఒక్కరికి వారు చేసే దాంట్లో వాళ్ళు లాస్ అవ్వకోకుండా చూసే ఒక మెయిన్ స్ట్రీమ్

0: థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉన్నారా లేదా అని వాళ్ళకు 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 4 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎక్కడైతే ప్రతి ఒక్కరికి వారు చేసే దాంట్లో వాళ్ళు లాస్ అవ్వకోకుండా చూసే ఒక మెయిన్ స్ట్రీమ్ గోల్తో నడిపిస్తుంది. దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితం మిల్లెట్ అనేది మెయిన్ స్ట్రీమ్లో లేకుండా ఉన్న ఒక ప్రక్రియ చూస్తాము. అట్లాంటి స్టేజ్లో మిల్లెట్ తినండి అని చెప్పే స్టేజ్ నుంచి ఈరోజు మిల్లెట్లో దాదాపు 100కు పైగా టెక్నాలజీస్ డెవలప్ చేసే చేయగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్గనైజేషనే న్యూట్రియాబ్. సో ఈ కాలక్రమేణా అనేక మంది నాయకత్వంలో, అనేక మంది గైడెన్స్లో, ప్రక్రియలో మనకు ఎదుగుతూ వస్తూ అనేక మంది స్టార్టప్స్కి ఇంక్యుబేటర్గా నిలబడిన ఒక ఆర్గనైజేషన్ న్యూట్రిహబ్.
1: యాక్చువల్గా నేను అడుగుదాం అనుకున్నా న్యూట్రిహబ్ పాత్ర ఏంటి, అసలు వాట్ ఈస్ న్యూట్రిహబ్ అని. సో మీరు నాకు తెలిసే ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ న్యూట్రిహబ్ గురించి మాకు షేర్ చేశారు, చాలా మంచి విషయాలు. సార్ యాక్చువల్గా న్యూట్రిహబ్ ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎలా పనిచేస్తుంది అంటే ఏం చెప్తారు?
0: సో స్టార్టప్ అనేది మన దగ్గరికి ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ వచ్చి ఉంటుంది, సో వారికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడమే కాకుండా వారిని ఇంక్యుబేషన్ చేసుకొని ఎలా అయితే వాళ్ళకి R&D సపోర్ట్ కానీ, వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోవాలన్నప్పుడు కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ద్వారా, మాకున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా వాళ్ళకి ప్రొడక్షన్ ఫెసిలిటీ ఇవ్వడం, బిజినెస్లో వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ చేయడం, సో ఇవన్నీ ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసింది అనమాట. సో మాకున్న స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీతో ఒక స్టార్టప్కి ఉన్న ఆలోచనని వీ కెన్ డూ R&D. సో ఎలా అయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేయాలి అని అంటే వారికి ఒక ఈ ప్రోడక్ట్ కావాలి అనే ఆలోచనతో వస్తారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇది ఎలా వస్తుంది అనేది, ఎలా యూజ్ అవుతుంది, లేకపోతే దీన్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉండదు. సో దాన్ని ఏం చేస్తామంటే ఆ ఆలోచనని మనం, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కుకీస్ ఒకటి ఉంది, ఆ కుకీస్ని ఏ గ్రెయిన్ వాడాలి, ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉండాలి, లేకపోతే ఎలా దీన్ని డెవలప్ చేయాలి, ఏ స్టేజెస్లో మనం డెవలప్ చేయాలి అనే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని నడిపిస్తాం. దాంతోపాటు ఒక స్టార్టప్కి ఎప్పుడైతే మనము వాళ్ళకి ఆల్రెడీ ఈ థాట్ ప్రాసెస్ ఉంది, ఈ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఉంది, కాకపోతే వాళ్ళు ఫినాన్షియల్గా ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు, సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే కామన్ ఫెసిలిటీ ద్వారా పైలట్ స్కేల్స్లో మనం ప్రొడక్షన్ చేస్తాం. సో వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక టన్స్లో ప్రొడ్యూస్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఆ ఫెసిలిటీ దొరకకపోవచ్చు, లేకపోతే ఆ కెపాసిటీ ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి పైలట్ స్కేల్ ప్రొడక్షన్స్ ఇచ్చి వాళ్ళు మార్కెట్ సర్వేస్ చేసుకోవడానికి, మార్కెట్లో వాళ్ళకు ఎన్నైతే ట్రయల్స్ తీసుకోవాలో, లేకపోతే ఎన్నైతే సర్వేస్ చేసుకోవాలో, వాటన్నిటికీ ప్రొడక్షన్ సపోర్ట్ ఇస్తాం. దాంతోపాటు కొంతమంది దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది, ఐడియా ఉంటుంది, కాకపోతే మార్కెట్లో ఎలా వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్స్ని అప్రోచ్ అవ్వాలి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అప్రోచ్ అవ్వాలా, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ అప్రోచ్ అవ్వాలా, ఈ కామర్స్లో అప్రోచ్ అవ్వాలా, లేకపోతే ఒక స్టేక్ హోల్డర్ సమ్మిట్స్ పెట్టి వాళ్ళకు బిజినెస్ టు బిజినెస్ గ్రోత్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది గైడెన్స్ ఇవ్వడం. సో ఇలా ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ని, వాళ్ళ ఆలోచన నుంచి బిజినెస్లోకి నడవడానికి యూజ్ చేసే ఒక కంప్లీట్ ఎకోసిస్టమే మిల్లెట్స్లో ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసింది న్యూట్రియాబ్.
1: ఇప్పుడు మిల్లెట్స్ అని ఒక చిన్న ఉదాహరణ, ఇంతకుముందు కుకీస్ గురించి కూడా మీరు ప్రస్తావించారు. ఆహార మరియు పోషకాహార రంగంలో ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే న్యూట్రిహబ్ ఎలాంటి అవకాశాన్ని కల్పిస్తుంది సార్?
0: సో కొంతమందికి మన దగ్గర అవకాశాలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ ఆలోచన ఉంది కానీ ఈ ఆలోచన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కుకీస్ చేసుకోవాలి. మనకి ఫుడ్ సెగ్మెంట్లో చూసుకుంటే రెడీ టు కుక్ అని, రెడీ టు ఈట్ అని, రెడీ టు సర్వ్ బివరేజెస్ అని, లేకపోతే ఇన్స్టెంట్ ఫుడ్స్ అని, ఎక్స్ప్రెస్ ఫుడ్స్ అని, రైట్ ఫ్రమ్ ఆర్టీసీ దగ్గర నుంచి తీసుకుంటే ఇంటికి వెళ్ళి మనం ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో వాటర్లో వేసి కుక్ చేసుకోవడం దగ్గర నుంచి జస్ట్ హాట్ వాటర్ వేసుకొని జస్ట్ మనం స్పూన్తో తినగలిగిన అట్లాంటి ప్రోడక్ట్స్ వరకు అనేకమైన ప్రోడక్ట్స్, అనేకమైన వర్టికల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వర్టికల్స్ని మనము బిల్డ్ చేస్తున్నప్పుడు దాదాపు 100+ టెక్నాలజీస్ న్యూట్రిహబ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఈ టెక్నాలజీస్ మనం యూస్ చేసి ఒక స్టార్టప్ వాళ్ళకి ఏంటంటే R&D చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉండదు, సో లేకపోతే వాళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. సో న్యూట్రిహబ్ ఎప్పుడు ఒక టెక్నాలజీ డెవలప్ చేసినప్పుడు దాంట్లో సెక్యూర్డ్ ఇన్హెరెంట్ న్యూట్రియంట్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఒక టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక ప్రోడక్ట్ చేస్తున్నామో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ సెక్యూర్ చేస్తూ కన్వీనియన్స్ క్రియేట్ చేస్తూ చేసే ప్రోడక్టే ఈ టెక్నాలజీస్ డెవలప్మెంట్ అనమాట. సో దాదాపు 100కు పైగా ఉన్న ఈ టెక్నాలజీస్లో మేము మళ్ళీ ఇంకొకరు రీఇన్వెంట్ ద వీల్ అనే ఆప్షన్ లేకోకుండా డైరెక్ట్గా లైసెన్సింగ్ తీసుకొని మనము ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు.
1: ఈ లైసెన్స్ టెక్నాలజీని క్రియేట్ చేయడం అన్నారు కదా సార్ ఫుడ్ ఇండస్ట్రీలో. సో ఈ

0: లైసెన్సింగ్ టెక్నాలజీని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ లైసెన్సింగ్ ఎలా ఇస్తారు?
1: సో ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్లో మనము మాకు హోస్ట్ ఇన్స్టిట్యూట్గా ఉంటుంది. సో ప్రతి టెక్నాలజీ అనేది మనము ఐసీఆర్లో లింకేజ్ చేస్తాం. సో మనము ఐటీఎంయూలో ఎప్పుడైతే మనం ప్రపోజ్ చేస్తామో ఈ టెక్నాలజీ ప్రాపర్గా ఉందా లేదా అని ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది. ఈ కమిటీ వెరిఫై చేసి సర్టిఫై చేస్తుంది ఇది లైసెన్స్గా వెళ్ళొచ్చు అని. వన్స్ అలా ఒక లైసెన్స్ మనకు వచ్చినప్పుడు ఒక స్టార్టప్ ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా లైసెన్స్ చేసుకొని, సో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా మనకి లైసెన్స్ చేసుకున్నప్పుడు దే విల్ బి గివెన్ ట్రైనింగ్. సో ప్రోడక్ట్ నేర్పించడం, ప్రోడక్ట్ ఎలా చేసుకోవాలో నేర్పించడం, దాంతోపాటు దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా వాళ్ళకు క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ లైసెన్స్ అనేది స్టార్టప్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళు మా దగ్గరే ప్రొడక్షన్ చేసుకుని పైలట్ స్కేల్ వరకు కావాలన్నప్పుడు మా దగ్గర ప్రొడక్షన్ చేసుకుంటారు. రేపు పొద్దున వాళ్ళే ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి యూజ్ అయ్యి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఒక మెషిన్ కావాలి అంటే ఆ మెషిన్కి ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ మెషిన్స్ ఎక్కడ కొనొచ్చు అనే ఒక ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్ అనేవి ఈ లైసెన్సింగ్ ద్వారా మనము వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తామన్నమాట. సో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి మన దగ్గర మాత్రమే డిపెండెన్సీ అనేది లేకుండా ఒక స్టార్ట్ ఇండిపెండెంట్గా వాళ్ళకి వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోవాలి అనే స్టేజ్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈ టెక్నాలజీ లైసెన్సింగ్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చేసుకోవచ్చు.
0: సో అలా లైసెన్సింగ్ వచ్చిన తర్వాత ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద టాస్క్. సో దానికోసం పారిశ్రామికవేత్తలకి న్యూట్రిహబ్ ఎలా హెల్ప్ చేస్తుంది, న్యూట్రిహబ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే దీని గురించి మనం తెలుసుకుందాం సార్. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఈ ప్రశ్నకి ఒక పాట విన్న తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం విందాం.
1: ఖచ్చితంగా సార్.
0: రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 9:27 and 35 seconds ఎగ్జాక్ట్ గా బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీ హబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం, ఈ అంశం గురించి మనతో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో డిస్కస్ చేస్తున్నారు. న్యూట్రీ హబ్ నుంచి రీసెర్చ్ మేనేజర్ ఇజ్రాయెల్ రాజ్ అల్లాడి గారు ఉన్నారు. వన్స్ అగైన్ వెల్కమ్ సార్. నార్మల్ గా ఇంతకుముందు లైసెన్స్ టెక్నాలజీ అనేది ఒకటి పర్చేజ్ అంటే మనకు వచ్చిన తర్వాత న్యూట్రీ హబ్ దాని మార్కెట్లోకి ఆ ప్రొడక్ట్ని ఆ ఎంటర్ప్రీనర్ మార్కెట్లోకి తీసుకురావడానికి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఏం చెప్తారు సార్?
1: సార్, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లైసెన్స్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్

0: చేసుకోవాలి. ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానికి చాలా ఎక్కువ యుటిలిటీస్ అనేవి క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి బ్రాండ్కి ఓన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ డిఫరెంట్ ప్యాకేజింగ్లో కానీ, వాళ్ళ కంటెంట్ మార్చడంలో కానీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ, అలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు థాట్ ప్రాసెస్లో నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్కసారి మనము ఒక స్టార్టప్ ఉన్నారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మార్కెట్లోకి తీసుకెళ్లడానికి కొంతమందికి కొన్ని కెపాసిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టార్టప్ 1 టన్ ప్రొడ్యూస్ చేసుకోగలరు, ఒక స్టార్టప్ ఓన్లీ 100 కిలోసే ప్రొడ్యూస్ చేసుకోగలరు. సో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, డిపెండింగ్ అపాన్ ది కెపాసిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకున్న బేస్ కంటెంట్ ఆఫ్ బేస్ ప్రైజ్ కెపాసిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, 25 కిలోసో 30 కిలోసో ప్రొడ్యూస్ చేసుకొని, వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నారో, సో వాళ్ళకి డిఫరెంట్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అనేవి చూపిస్తాం. ఇప్పుడు కొంతమంది ప్రీమియం మార్కెట్లో సెల్ చేయాలనుకుంటారు, కొంతమంది రెగ్యులర్ మార్కెట్లో సెల్ చేయాలనుకుంటారు, కొంతమంది మాస్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటారు. సో బేస్డ్ ఆన్ దేర్ ప్యాకేజింగ్ మెటీరియల్, బేస్డ్ ఆన్ దేర్ ఇంగ్రీడియంట్ క్వాలిటీ, మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళకి క్యూరేట్ చేస్తాం. ఈ లైసెన్స్ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో కొంతమంది డైరెక్ట్గా బల్క్ మార్కెట్లోకి వెళ్ళిపోతారు, డిస్ట్రిబ్యూటర్స్ని అప్రోచ్ అయ్యి, కొంతమంది ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్కి వెళ్తారు, కొన్ని స్టోర్స్ సెలెక్ట్ చేసుకొని, రత్నదీపో లేకపోతే కొన్ని స్టోర్స్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్లేస్ చేసుకోవడము, లేకపోతే కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని అక్కడ సేల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీస్, వాళ్ళకి ఎంత కెపాసిటీస్ ప్రొడ్యూస్ చేయాలి అనే ఆ కెపాసిటీ బిల్డింగ్లో మనము న్యూట్రిహబ్ అనేది హెల్ప్ చేస్తుంది.
1: అండ్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ అలాగే కమర్షియలైజేషన్కి సంబంధించి న్యూట్రిహబ్ ఎలా హెల్ప్ చేస్తుంది సార్, ఒక ప్రోడక్ట్కి లేకపోతే ఒక బిజినెస్కి?
0: సో బేసిక్గా మనం ఏదైతే లైసెన్స్ అనేది క్రియేట్ చేస్తామో, ఇట్ హాస్ బీన్ అండర్గాన్ సో మచ్ ప్రాసెస్. సో ఇప్పుడు రైట్ ఫ్రమ్ R&D కిచెన్ స్కేల్ నుంచి, ఇప్పుడు ఒక రెసిపీ డెవలప్ చేసామంటే ఆ రెసిపీని కిచెన్ స్కేల్లో స్టాండర్డైజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, పప్పు చేయాలి అని అనుకోండి, మనకు ఇంతే పప్పు వాడాలి, ఇన్నే టొమాటోస్ వేసుకోవాలి, ఇన్నే ఆనియన్స్ వేసుకోవాలి అని ఉంటుంది. సో అట్లాంటి దాన్ని మనము టెక్నికల్గా స్టాండర్డైజ్ చేస్తాం. సో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ పోతేనే ఈ ప్రోడక్ట్ మనం సస్టైన్ చేయగలము అని. సో అట్లా మనము ఏదైతే ప్రోడక్ట్ స్టాండర్డైజ్ చేసామో, ఆ స్టాండర్డైజ్ అనేది చేసిన తర్వాత ఎనీ ఫెసిలిటీ, సో ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ చేస్తున్నాము, ఒక ప్రోడక్ట్ లైసెన్స్ ఇస్తున్నాము అంటే, ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ టెక్నాలజీ వేర్ ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఎక్కడైనా ప్రొడ్యూస్ చేసుకోవడానికి వాళ్ళకి కమర్షియల్ బెనిఫిట్ ఉంటుంది. సో కొంతమందికి స్టిల్ దే విల్ హ్యావ్ డౌట్స్, ఇది బయటికి వెళ్తే వస్తుందా లేదా, మనం వేరే ఫెసిలిటీస్లో ప్రొడ్యూస్ చేసుకోగలదా. అట్లాంటి కండిషన్స్లో న్యూట్రిహబ్కు ఉన్న కామన్ ఫెసిలిటీ సెంటర్లో వి ప్రొడ్యూస్ ఇట్ త్రూ అనే బల్క్ క్వాంటిటీస్. సో అది ప్రూవెన్ రికార్డ్ అనమాట. సో కమర్షియలైజేషన్ అనేది మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఏంటి అంటే, మనము ఏదైతే ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోస్ బ్యాచ్ చేసినప్పుడు, 100 కిలోస్ బ్యాచ్ చేసినప్పుడు రిప్లికేషన్ అనేది సేమ్ ఉండాలి. సో అట్లాంటి స్టాండర్డైజేషన్ యూజ్ చేసి కమర్షియలైజేషన్ అనేది చేస్తామన్నమాట. అట్లాంటప్పుడు మనకు కమర్షియలైజేషన్ అనే ఫెసిలిటీ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం త్రూ ఆర్ కామన్ ఫెసిలిటీ సెంటర్.
1: రైట్, మంచి విషయాలు షేర్ చేశారు సార్. మామూలుగా మనం ఇంతకుముందు మిల్లెట్ గురించి ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పారు. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తుల మార్కెట్ ఛాన్సెస్ అంటే అవకాశాలు అంటే ఎలా ఉంటాయి, వాటిని ఎలా అంచనా వేస్తాం సార్?
0: సార్, మిల్లెట్ మార్కెట్ అనేది ప్రస్తుతం ఇట్స్ వెరీ, ఐ డోంట్ సే ఇట్ ఈస్ అ స్టేబుల్ ఆర్ ఇట్ ఈస్ అ ఇన్క్లైన్డ్ మార్కెట్, బట్ కాకపోతే అన్సర్టెన్ మార్కెట్ అయితే కాదండి. సో ఇప్పుడు గ్రెయిన్ కన్స్యూమ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మన అవకాశాలని బట్టి, మన అవసరాలని బట్టి గ్రెయిన్ ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు గ్రెయిన్తో ఇప్పుడు రాగి ముద్ద తినేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇక్కడ రాగి పిండి అనేది అవసరం ఉంటుంది. సో అదే కాకుండా మనకు కొంతమంది మ్యూజ్లీస్ తినాలి అనుకుంటారు, లేకపోతే ఇన్స్టెంట్ ఫుడ్స్ తినాలి అనుకుంటారు. అట్లాంటి వాటికి చాలా అవసరాలు పెరుగుతున్నాయి. సో లైక్ లుకింగ్ అట్ ఎ ట్రెండ్, మనకు చాలా ఫాస్ట్ కల్చర్లో కరెంట్ మార్కెట్ ఉంటున్నప్పుడు, ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉన్నప్పుడు మనకి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో టార్గెటింగ్ ఒక పర్టికులర్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ఫుడ్స్ ఉన్నాయి, సీరియల్ ఫుడ్స్ అనేవి. సో మిల్లెట్లో ఉన్న పోషకాలని బేస్ చేసుకొని మనం బేబీ ఫుడ్స్ అనేవి క్యూరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ ఫుడ్స్ కావచ్చు, లేకపోతే రెడీ టు ఈట్ ఫుడ్స్ కావచ్చు. మనకి చాలాసార్లు ఏంటంటే టైం ఉండదు, ఒకవేళ టైం ఉన్నా తినాలనిపించదు, లేకపోతే ఫాస్ట్ కల్చర్లో ఏంటంటే జస్ట్ ఆన్ ది గో స్నాకింగ్ ఏదన్నా రీప్లేస్మెంట్ కోసం చూస్తూ ఉంటాము, లేకపోతే ఒక డ్రింక్తో మనం ఏదన్నా కంప్లీట్ చేసుకునే, మన మీల్ కంప్లీట్ చేసే అవకాశం ఉందా అని సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇన్ని అవకాశాలు ఉన్న ప్లేస్లో మిల్లెట్ అనేది చాలా బాగా రాణించగలదు, ఎందుకంటే రైట్ ఫ్రమ్ బియర్ టు బిర్యానీ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మిల్లెట్స్. బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే వీ హ్యావ్ అనలాగ్

0: రైస్ అనే ఒక టెక్నాలజీ ఉంది, వేర్ యు హ్యావ్ అ సిమిలర్ రైస్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ లైక్ మిల్లెట్స్, విత్ మిల్లెట్స్. సో ఏంటి, మిల్లెట్స్ని రైస్ షేప్లో కన్వర్ట్ చేయ. సో ఇప్పుడు బేసిక్గా మనమే ఉన్నాము, ఒక రైస్ సర్వ్ చేస్తున్నప్పుడు ఈ బియ్యం సైజ్ ఏంటి, పొడవు ఉంది, చిన్నగా ఉంది, కొంచెం నలక నలక ఉంది, ఇట్లాంటి కండిషన్స్ చాలా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఓకే, మిల్లెట్ అనేది చాలా రౌండ్ షేప్లో చిన్న సైజ్లో, విచ్ ఇస్ నాట్ సిమిలర్ టు అవర్ రైస్ కండిషన్స్. సో అట్లాంటి కండిషన్స్లో వాళ్ళకి కూడా మనము మిల్లెట్స్ అనేవి ఒక రైస్ షేప్లో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది, యూజింగ్ ఏ టెక్నాలజీ కాల్డ్ కోల్డ్ ఎక్స్ట్రూషన్ అండ్ హాట్ ఎక్స్ట్రూషన్. సో అదే కాకుండా హెల్దీ స్నాకింగ్, సో ఎప్పుడు హాట్ చిప్స్, డీప్ ఫ్రైడ్ చిప్స్, లేకపోతే మన కరెంట్ మార్కెట్లో ఉన్న అన్హెల్దీ స్నాకింగ్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి, సో వీ సీ మెనీ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్ విచ్ ఇస్ ఆఫ్ డెఫినెట్లీ అన్హెల్దీ. సో అట్లాంటి వాటికి రీప్లేస్ చేస్తూ హాట్ ఎక్స్ట్రూడెడ్ స్నాక్స్ అని, లేకపోతే చిప్స్ అని, డొరిటోస్ అని, సో ఇట్లాంటి వాటికి మనం చాలా ప్రోడక్ట్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది, ఆల్రెడీ ఇన్ సర్వీస్ ఇన్ మార్కెట్. సో కాబట్టి ఈ అవకాశాలు అనేవి చాలా ఉంటాయి. టార్గెటింగ్ మార్కెట్ అన్నప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ అ మార్కెట్ ఫర్ చిల్డ్రన్, ఎవరైతే ఇన్ఫాంట్ ఫుడ్కి లుక్ చూస్తున్నారో వారి కోసము, రైట్ ఫ్రమ్ ఇన్ఫాంట్స్ నుంచి జిమ్మర్స్ వరకు ప్రతి కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కన్సిడరింగ్ రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ కమింగ్ అప్ లైక్ ఏ పొంగల్ మిక్సో, కిచ్డీ మిక్సో, వాటి దగ్గర నుంచి బిర్యానీ మిక్స్ వరకు, రైట్ ఫ్రమ్ బివరేజెస్, సో మిల్లెట్ ప్రోబయాటిక్ బివరేజెస్ అని, మిల్లెట్ మిల్క్ అని, మిల్లెట్ ఐస్ క్రీమ్స్ అని, సో కన్సిడరింగ్ ఎనర్జీ బార్స్, ప్రోటీన్ బార్స్, లేకపోతే రీసెంట్లీ దర్ ఇస్ అ డెవలప్మెంట్ గోయింగ్ ఆన్ మిల్లెట్ వాట్ యు కాల్ విచ్ ఈస్ మెన్ హెల్త్ కోసం అని, ఉమెన్ హెల్త్ కోసం అని. సో ఎస్పెషలీ ఆ టార్గెటింగ్ మార్కెట్స్ లైక్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూట్రాసిటికల్, సో మనం ఎప్పుడు కరెంట్ కండిషన్స్ ఇఫ్ ఈ లుక్ ఇన్ టు ది ప్రోడక్ట్స్ లైక్ సప్లిమెంట్స్ అనేవి చాలా ఎక్కువైపోయి. సో బేసిక్గా వెన్ ఇట్ కమ్స్ టు అ మార్కెట్ లైక్ పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, డయాబెటీస్ కానీ, దీస్ ఆర్ లైక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వేర్ దే హ్యావ్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ సోషల్ లైఫ్, సో వీ క్యాన్ బీ ఫ్రీ. సో వేర్ దెర్ ఆర్ ద ప్రోడక్ట్స్ అండ్ వేర్ దెర్ ఆర్ ద ఫుడ్స్ డెవలప్డ్ విత్ ద మిల్లెట్స్ యూజింగ్ దిస్ పర్టికులర్ కేటగిరీ, వీటిని కూడా మనము కంట్రోల్ చేసుకోగలిగే ఒక అవకాశాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏ మిల్లెట్స్ అనమాట. సో వేర్ దే ఆర్ రియలీ రిచ్ ఇన్ న్యూట్రిషన్ అండ్ హెల్ప్ఫుల్ టు గెట్ ఇన్ టు అ మార్కెట్.
1: చాలా చాలా మంచి విషయాలు షేర్ చేశారు సార్ మిల్లెట్స్ గురించి. అంటే మనం ఎప్పుడైతే ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడ్డామో, సేమ్ జంక్ ఫుడ్ లాగా, వాటి రిప్లికా లాగా మిల్లెట్స్తో ప్రొడక్ట్స్ రెడీ చేసుకోవచ్చు, అవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయని చెప్తున్నారు. అయితే న్యూట్రిహబ్ ఇప్పటి వరకు ఎన్ని సాంకేతిక పరిజ్ఞానాలని పరిశ్రమలకు బదిలీ చేసింది అండ్ వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్?
0: సో సాంకేతిక పరిజ్ఞానాలు వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ టెక్నాలజీ లైసెన్సింగ్ అనేది దాదాపు లుకింగ్ అట్ న్యూట్రిహబ్ అండ్ ఐఐఎంఆర్ 300+ లైసెన్సింగ్స్ అయితే స్టార్టప్స్కి చేశాం. నంబర్ ఆఫ్ లైసెన్సింగ్స్ చూస్తే దాదాపు 600+ లైసెన్సింగ్స్ అనేవి జరిగాయి. సో ఎక్కడైతే ఈ ఇంపాక్ట్ అనేది సోషల్ మార్కెట్లో మనం చూస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ఇంతకుముందు మనం మిల్లెట్ ప్రోడక్ట్స్ అంటే యూ హ్యావ్ టు గో టు పర్టికులర్ స్టోర్, లేకపోతే ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అనే ఒక ఆలోచన ఉండేది. నా జస్ట్ గూగుల్ ఇట్ ఆర్ ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం చూసినప్పుడు మనకి చాలా రకాలైన మిల్లెట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎక్కడైతే రైట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ప్రతి స్టేట్లో వాటి ప్రిడామినెంట్ ఉన్న మిల్లెట్ ప్రోడక్ట్స్ అనేవి అయితే చాలా వరకు ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే వాల్యూ అడిషన్ అనే ఒక సెగ్మెంట్లో మన స్టేట్కి సంబంధించిన కొన్ని మిల్లెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనేవి అన్ని స్టేట్లో అన్ని మిల్లెట్స్ గ్రో అవ్వవు. సో ఉన్న 9 మిల్లెట్స్ అన్ని స్టేట్స్లో గ్రో అవ్వకపోవడం ఒక, ఏవైతే మేజర్ మిల్లెట్స్ ఉన్నాయో లైక్ కన్సిడరింగ్ రాగి, జోవర్, బాజ్రా, ఇవి అయితే అన్ని స్టేట్స్లో గ్రో అవ్వగలవు కానీ, సో ఏదైతే కోడో, లిటిల్ మిల్లెట్, బాన్యాట్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్, బ్రౌన్ టాప్ మిల్లెట్, ఇవేంటంటే స్టేట్ వైజ్ దాని క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి, దాని సూటబిలిటీని బట్టి కొన్ని కొన్ని స్టేట్స్లో కొన్ని కొన్ని ఎక్కువ ప్రిడామినెంట్గా గ్రో అవుతాయి. సో ఆ స్టేట్కి అవి గ్రో అవుతున్నాయి అంటే దట్ స్టేట్ విల్ యాక్సెప్ట్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. సో ఇప్పుడు కిచ్డీ మిక్స్ ఉందనుకోండి, మనం హైదరాబాద్లో అయితే మనకి ఫాక్స్టైల్ మిల్లెట్, రాగి బాగా ఐడియా ఉంటుంది. సో వాటికి ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో మనం ఫాక్స్టైల్ మిల్లెట్తో చేసుకోవచ్చు. ద సేమ్ కిచ్డీ మిక్స్ కెన్ బి రిప్లికేటెడ్ ఇన్ రాజస్థాన్లో వెళ్ళేసరికి బాజ్రాతోనో, లేకపోతే ఛత్తీస్గఢ్లోకి వెళ్ళేసరికి కోడో మిల్లెట్తోనో, అలా రిప్లికేట్ చేసుకునే ఒక పాసిబిలిటీని క్రియేట్ చేసిందే టెక్నాలజీ లైసెన్సింగ్. సో ఈ లైసెన్సింగ్ అనేది మనకు ఒక్క వర్షన్లో చూసుకుంటే ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో దే కెన్ రిప్లికేట్ ఇట్ ఇన్ టు మల్టిపుల్ వేరియంట్స్.
1: అంటే ఇక్కడ

0: ఒక చిన్న డౌట్ సార్, మామూలుగా ఈ మీరు లైసెన్సింగ్ ఇచ్చేటప్పుడు ప్రొడక్షన్ అనేది మన స్టేట్లో జరుగుతుంది కాబట్టి అది మన మన స్టేట్లో ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది అనే ఒక ఆలోచనలో ఇస్తారా, లేకపోతే ఇక్కడ మన దగ్గర క్రాప్ ప్రొడక్షన్ లేదు కదా ఈ బిజినెస్ ఇక్కడ వర్కౌట్ అవుతుందో అవ్వదో అని దాన్ని స్టాప్ చేయడం అలాంటిది ఏదైనా ఉంటుందా
1: సార్? లైసెన్సింగ్ అనేది వి డూ లైసెన్సింగ్ ఫర్ పాన్ ఇండియా. సో
0: ఓకే
1: పాన్
0: ఓకే
1: ఇండియాలో ఉన్న స్టార్టప్స్ అన్నిటికి లైసెన్సింగ్ అనేవి చేస్తాం. సో ఢిల్లీలో ఉన్నా సరే, కేరళలో ఉన్నా సరే, వీ డూ లైసెన్సింగ్. సో డెఫినెట్లీ లైసెన్సింగ్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. వెన్ వీ గివ్ ఎ ట్రైనింగ్, వాళ్ళకి ఒక పర్టికులర్ ట్రైనింగ్ ఇది ఎలా చెయ్యాలి అనేది కూడా నేర్పించడం వాళ్ళకి ఒక బేస్ అనమాట. సో మన దగ్గర ఫెసిలిటీ ఉంది కాబట్టి మన దగ్గర రావడము, వేరే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, సో ఆ పాసిబిలిటీస్ అయితే ఎప్పుడూ లేవన్నమాట. సో డెఫినెట్లీ వాళ్ళు లైసెన్స్ చేసుకున్నప్పుడు దే కెన్ డెఫినెట్లీ గో అండ్ ఫర్దర్ డూ ఇట్ త్రూ పాన్ ఇండియా.
0: రైట్. సో చాలా మంచి విషయం చెప్పారు సార్. స్టార్టప్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి చాలా సవాలు ఎదురవుతూ ఉంటాయి, అంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి స్టార్ట్ చేసేటప్పుడు, అండ్ దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే ఎవరైనా గైడ్, అఫ్కోర్స్ న్యూట్రిహబ్ లాంటి వాళ్ళ గైడెన్స్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. బట్ బేసిక్గా న్యూట్రిహబ్ పర్టిక్యులర్గా మేము ఈ విధంగా వాళ్ళ దగ్గరుండే హెల్ప్ చేస్తాము, మా పాత్ర ఇది అంటే ఏం చెప్తారు, అండ్ న్యూట్రిహబ్ యంగ్ ఆంటర్ప్రినర్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసేద్దాం సార్.
1: థ్యాంక్ యూ సార్.
0: వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమం వింటున్నారు.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీ హబ్ సహకారంతో స్టార్ట్అప్ ప్రయాణం, ఈ అంశం గురించి మనతో స్టూడియోలో డిస్కస్ చేస్తున్నారు. బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఇజ్రాయెల్ రాజ్ అల్లాడి గారు, ఈయన రీసెర్చ్ మేనేజర్ న్యూట్రీ హబ్ నుంచి. సార్ వన్స్ అగైన్ వెల్కమ్ సార్. మామూలుగా న్యూట్రీ హబ్ సహకారంతో మామూలుగా ఒక ఆలోచన వచ్చింది.

0: తర్వాత దాన్ని బిజినెస్గా డెవలప్ చేసే వరకు మీరు ప్రాసెస్ మాతో షేర్ చేసుకున్నారు. బట్ ప్రధాన సవాళ్ళు, ప్రధాన ఛాలెంజెస్ అంటే ఏం ఫేస్ చేస్తూ ఉంటారు సార్ మీ దగ్గరకు వచ్చే యువత కానీ ఆంటర్ప్రినర్స్ కానీ?
1: సో ఇప్పుడు మిల్లెట్స్లో ఉన్న ప్రధాన సవాళ్ళు చూస్తే దర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. సో కన్సిడరింగ్ వాటికి ఉన్న బ్రాండింగ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఎస్పెషలీ మిల్లెట్లో షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనకు ఏ ప్రోడక్ట్ ఇప్పుడు మార్కెట్లోకి చూస్తే ఎవ్రీబడీ ప్రతి మార్కెట్లో కూడా ఒక స్టోర్లో ప్రోడక్ట్ పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే మీ ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది, ద ఫస్ట్ క్వశ్చన్ కమ్స్. సో ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ అనేది ఇట్ ఈస్ ఏ రియలీ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ మిల్లెట్ సెగ్మెంట్. సో మిల్లెట్ సెగ్మెంట్లో ప్రోడక్ట్లో షెల్ఫ్ లైఫ్ అయితే ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది దట్ వుడ్ బి ఎ ఫస్ట్ ఛాలెంజ్ వాట్ ఇట్ కమ్స్. సో ఇంకొకటి ఏంటంటే రీచ్ ఇన్ టు ది మార్కెట్. సో బేసిక్గా మా చాలామంది ఏంటి అంటే ప్రోడక్ట్ చేసుకోగలరు, లేకపోతే వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది, ప్రొడక్షన్ చేస్తారు, కానీ రీచ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటి ఫెసిలిటీస్లో డెఫినెట్లీ వీల్ మనకు ఛాలెంజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, సవాళ్ళు కూడా మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి స్టార్టప్స్ నుంచి. సో యూజింగ్ అన్ ఆర్ఎండి ఫెసిలిటీ, మాకున్న స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ యూజ్ చేసి, ఇప్పుడు కొంతమంది ప్రోడక్ట్ ఇది వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉండదు, కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇది తక్కువ షెల్ఫ్ లైఫ్తో ఉంటుంది. సో దాన్ని మనం యూజ్ మన ఆర్ఎండి ఫెసిలిటీలో మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్ని రిఫైన్ చేస్తాం. సో దాంట్లో కొన్నిసార్లు ప్రిజర్వేటివ్స్ లేకోకుండా ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసి షెల్ఫ్ లైఫ్ పెంచడము, లేకపోతే ప్యాకేజింగ్ మెటీరియల్ చేంజ్ చేసి షెల్ఫ్ లైఫ్ పెంచడము, ఇంకా కొన్నిసార్లు ట్వీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ స్మాల్ ట్వీకింగ్ విచ్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఎ ప్రోడక్ట్. సో అట్లాంటి ఇంపాక్ట్ఫుల్ వర్క్ అనేది న్యూట్రిహబ్ అనేది స్టార్టప్ ప్రోడక్ట్ సైడ్ చేస్తుంది. సో మార్కెట్ సైడ్ ఏంటంటే కొన్నిసార్లు అందరూ పెద్ద పెద్ద మార్కెట్స్ గురించి ఆలోచిస్తారు, ప్రీమియం మార్కెట్స్ గురించి ఆలోచిస్తారు. దెర్ ఆర్ ఫ్యూ ప్రోడక్ట్స్ విచ్ యాక్చువల్లీ గివ్స్ యూ స్కోప్ గోయింగ్ ఇన్ టు అ మాస్ మార్కెట్. సో అట్లాంటి ఒక ప్రోడక్ట్స్కి వాళ్ళకి గైడెన్స్, మార్కెట్ గైడెన్స్ ఇవ్వడము, లేకపోతే ఏ ప్రోడక్ట్ ఎక్కడ సూటబుల్ ఉంటుంది అనేది మనం గైడ్ చేయడం అయితే కంపల్సరీ జరుగుతుంది. సో ఈ ఛాలెంజెస్ని మనము కొంతమందికి ఫండింగ్ ఇష్యూస్ ఉంటాయి, సో అట్లాంటి వాటికి గైడెన్స్ ఇవ్వడం కూడా న్యూట్రిహబ్ అనేది హెల్ప్ చేస్తుంది.
0: సార్ ఇంతకుముందు బ్రాండింగ్, న్యూకింగ్ వీటి గురించి మాట్లాడాను కదా సార్, మామూలుగా ఈ బ్రాండింగ్, ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్ ఈ మూడు అంశాలు కూడా చాలా టఫ్ ఒక ఒక ఆలోచనని లేకపోతే ఒక ఐడియాని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అని అంటే, సో దీనికి సంబంధించి బ్రాండింగ్ అయినా ప్యాకేజింగ్ అయినా లేకపోతే మార్కెటింగ్ అయినా కూడా న్యూట్రిహబ్ హెల్ప్ ఎలా ఉంటుంది?
1: సో బేసిక్గా ఇప్పుడు బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్కి వస్తే, సో మీరే అనొచ్చు, మీరు లైసెన్సింగ్ ఇస్తారు, చాలామంది స్టార్టప్స్ మీరే లైసెన్స్ తీసుకు మీ దగ్గరే లైసెన్స్ తీసుకొని ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ సేమ్ ప్రోడక్ట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. సో వాట్ ఈస్ అ చేంజ్ ఆర్ వాట్ ఈస్ అ యునిక్నెస్ ఫర్ ఎవ్రీ స్టార్టప్? సో ఇప్పుడు చూస్తే మనం ప్రోడక్ట్లో కొంతమంది బ్రాండింగ్ అనేది చాలా డిఫరెంట్గా చేసుకుంటారు. ఇప్పుడు ఒకే ప్రోటీన్ బార్ని కొంతమంది ప్రోటీన్ బార్ అని పిలుస్తారు, కొంతమంది ఎనర్జీ బార్ అని పిలుస్తారు, కొంతమంది సప్లిమెంటెడ్ బార్ అని పిలుస్తారు, లేకపోతే దాంట్లో ఉన్న ఇప్పుడు కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ని వాడి బ్రాండింగ్ అనేది చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టార్గెట్ మార్కెట్ని బ్రాండ్ చేయడం, సో నేను ఈ బార్ నేను ఓన్లీ మాస్ మార్కెట్కే ఇస్తాను, సో వేర్ ఐ సెల్ ఇట్ ఓన్లీ, అంటే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చుకొని నేను మాస్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే నా కాస్టింగ్ తగ్గించుకొని నేను మాస్ మార్కెట్లోకి వెళ్తాను, సో క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకొని. లేదా కొంతమంది ఏంటంటే నేను ప్రీమియం మార్కెట్కి వెళ్ళాలి, దాంట్లో నాకు న్యూట్రిషియస్ రిచ్ ఉండాలి, సో విల్ యాడ్ సమ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఇస్ ఆఫ్ న్యూట్రిషియస్లీ గుడ్. సో ఇట్లా స్ట్రాటజీస్ అండ్ బ్రాండింగ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళ క్రియేట్ చేస్తాం. సో ఇది బ్రాండింగ్ ఆపర్చునిటీస్ అంటే మనకు టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దెర్ ఆర్ ది పౌచెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాండీ పౌచెస్ ఉంటుంది, వేర్ ఇట్ ఈస్ వెరీ ప్లెయిన్ సింపుల్. సో కొంతమంది వాళ్ళ కెపాసిటీస్ని బట్టి ఒక ప్లెయిన్ పౌచ్ మీద స్టిక్కర్ వేసుకొని బ్రాండ్ చేసుకుంటారు. అదే కొంతమంది మ్యాట్ ఫినిష్ యూజ్ చేసి ఒక పౌచ్ మీద 15 రూపీస్ 20 రూపీస్ ఇన్వెస్ట్ చేసి చేసుకునే వాళ్ళు ఉన్నారు, బికాస్ దేర్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఈస్ డిఫరెంట్. సో అట్లాంటి కండిషన్స్లో న్యూట్రిహబ్ విల్ గైడ్ దెమ్ వాట్ యాక్చువల్లీ దే కెన్ డూ అండ్ హౌ యాక్చువల్లీ దే కెన్ బిల్డ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, మనం మాట్లాడుతూ అనుకున్నారు ఇప్పుడు ప్యాకేజింగ్ సొల్యూషన్స్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మంచి ప్రోడక్ట్ ఉంటుంది, చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది, కాకపోతే ఏమంటుంది ప్యాకేజింగ్ సరిగా ఉండదు. సో ఇప్పుడు నాకు అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటీన్ బార్లో నాకు 20 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చే ఒక బార్ ఉంది, సో నేను దాన్ని జస్ట్ నేను ఒక పేపర్ ర్యాప్లో చేసి ఇస్తానంటే ఎవరు కొనరు. సో దే నీడ్ అ పర్టికులర్ మార్కెట్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అనేవి కావాలి. అండ్ ఆల్సో ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ఆర్ హ్యావింగ్ ఎ వెరీ మచ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఏ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. సో ప్యాకేజింగ్లో ఏంటంటే కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయి, కొన్ని మెటల్

0: లేయర్స్ అని, పాలీ లేయర్స్ అని, టెట్రాప్టిలిన్ లేయర్స్ అని, పాలీ నార్మల్ పాలీ లేయర్స్ అని, కొన్ని లేయర్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు మనం కాస్ట్ పెట్టేదాన్ని బట్టి మనం ప్యాకేజింగ్లో షెల్ఫ్ లైఫ్ పెంచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి సొల్యూషన్స్ కూడా న్యూట్రీహబ్ విల్ గైడ్ వాట్ టైప్ ఆఫ్ ఎ ప్యాకేజింగ్ టు ఇంక్రీజ్ షెల్ఫ్ లైఫ్, వాట్ టైప్ ఆఫ్ ఎ ప్యాకేజింగ్ టు యూస్ ఆర్ రెడ్యూస్ ఎ కాస్టింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో ఆ హెల్ప్ వీ విల్ డెఫినెట్లీ గివ్.
1: మార్కెటింగ్ పరంగా ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు సార్ మామూలుగా?
0: సార్ మార్కెటింగ్ పరంగా అంటే వి గైడ్ దెమ్ విచ్ ప్లాట్ఫామ్ టు చూస్ అండ్ వేర్ టు సెల్.
1: ఓకే.
0: సో ఇప్పుడు రిటైల్ స్టోర్స్లో పెట్టుకోవాలా, లేకపోతే మాస్ మార్కెట్కి వెళ్ళాలా, ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలా? ఎందుకంటే సమ్ స్టార్టప్స్ దే కమ్ విత్ గుడ్ ఐడియా, వాళ్ళకి ప్రోడక్ట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఎక్కడ అమ్ముకోవాలనే ఆలోచన ఉండదు. ఆర్ అన్ని చోట్ల మేము అమ్మాలి అని అనుకుంటారు, దట్ ఈస్ నాట్ ఎ సూటబుల్. సో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది, కొంతమంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. బేస్డ్ ఆన్ దేర్ ప్రోడక్ట్, బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్, వీ డెఫినెట్లీ గైడ్ దమ్ విచ్ మార్కెట్ దే హ్యావ్ టు చూస్.
1: సార్ మీరు ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? మామూలుగా మీ దగ్గరికి వచ్చిన ఒక ఐడియాని మీరు మార్కెట్ దాకా తీసుకెళ్ళి సక్సెస్ అయిన ఏదైనా ఆలోచన?
0: సార్ ఇప్పుడు న్యూట్రీబార్ అనే ఒక టెక్నాలజీ ఉంది.
1: ఓకే.
0: సో బేసిక్గా ఈ న్యూట్రీబార్ అనే ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఏం చేస్తారంటే, యూసి యూ గ్రోన్ అప్ ఈటింగ్ చిక్కీ, పీనట్ చిక్కీ, పీనట్ చిక్కీ, వీ ఆల్ గ్రోన్ అప్ ఈటింగ్ పీనట్ చిక్కీ, రైట్? సో బ్యాక్ దెన్ ఇట్ వాస్ డెవలప్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఏ వెరీ మాన్యువల్ ప్రాసెస్. సో చిక్కీని బేస్ చేసుకొని వీ డెవలప్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో దాంట్లో మనం యూజ్ చేసే మిల్లెట్ని కానీ, దాంట్లో మనం యూజ్ చేసే నట్స్ కానీ, సీడ్స్ కానీ, స్వీట్నర్స్ కానీ. సో చిక్కీ అనేది ఇట్ వాజ్ నోన్ డెవలప్డ్ విత్ ఏ జాగిరీ. సో కరెంట్ మార్కెట్లో నాకు జాగిరీ తినాలని లేదు, ఐ నీడ్ అన్ ఆల్టర్నేటివ్ ఫుడ్ అంటారు. సో యూ సమ్ జీరో క్యాలరీ షుగర్స్, స్వీట్నర్స్, డిఫరెంట్ స్వీట్నర్స్, ఇవన్నీ వాడిని మనం చేస్తున్నప్పుడు ఏంటంటే దే ఇంగ్రీడియంట్ కాస్ట్ పెరిగే కొద్దీ యువర్ మార్కెట్ విల్ బి డిఫరెంట్. సో అలాంటి ప్రోడక్ట్స్, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వీ హ్యావ్ టేకెన్ టు కమర్షియలైజ్ అండ్ ఆల్సో దేర్ ఆర్ ఇన్ ఎ మార్కెట్. సో న్యూట్రీహబ్కి ఒక ICRIMRకి ఒక బ్రాండ్ అనేది ఉంటుంది సార్, ఈట్ రైట్ అనే ఒక బ్రాండ్లో వీ ప్రొడ్యూస్ సో మెనీ ప్రోడక్ట్స్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపులరీ బ్రాండ్ టు అవర్ స్టార్టప్స్. సో వేర్ వీ డోంట్ సే ఓకే మీరు వెళ్ళి మార్కెట్లో టెస్ట్ చేసుకోండి ఇలా ఉంటుందేమో అని డైరెక్ట్గా చెప్పడమే కాకుండా, వీ ఆల్సో షోకేస్ దెమ్ దెర్ ఈస్ ఎన్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్, సో ఈ ప్రోడక్ట్ ఇలా ప్రొడ్యూస్ చేస్తే ఇన్ని వేరియేషన్స్ మీరు చేసుకోవచ్చు, ఇన్ని ప్యాకేజింగ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అని ఈట్ రైట్ బ్రాండ్లో మేము ప్రతి ఒక్కటి బ్రాండ్ చేసి చూపిస్తాం. సో దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ అ బ్రాండ్ ఈస్ బీయింగ్ సొఫిస్టికేటెడ్ అండ్ గివెన్ హెల్ప్ టు స్టార్టప్స్ టు అండర్స్టాండ్ హౌ టు గో ఇన్ టు అ మార్కెట్.
1: థ్యాంక్ యూ సార్. MSMEల గురించి కూడా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, MSMEస్కి ఈ న్యూట్రీహబ్ అందిస్తున్న ప్రత్యేక సేవలు లేకపోతే హెల్ప్ ఎలా ఉంటుంది, దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసొద్దాం. వింటూ ఉండాలి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఈ అంశం గురించి ఇజ్రాయెల్ రాజ్ అల్లాడి గారు, న్యూట్రిహబ్ రీసెర్చ్ మేనేజర్, మన స్టూడియోలో ఉన్నారు. సార్ చాలా విషయాలు మనతో షేర్ చేసుకుంటున్నారు. వెల్కమ్ సార్. మళ్ళీ మామూలుగా ఎంఎస్ఎంఈస్ కి న్యూట్రిహబ్ అందిస్తున్న హెల్ప్, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన సేవలు ఏమైనా ఎంఎస్ఎంఈస్ కి అందిస్తుందా న్యూట్రిహబ్ అంటే ఏం చెప్తారు సార్?
1: సార్, ఎంఎస్ఎంఈస్ అనే ఒక సెగ్మెంట్ లో మనం చూసుకుంటే, సో దెర్ ఆర్ సో మెనీ ట్రైనింగ్స్ గివెన్ టు ఎంఎస్ఎంఈస్. సో ఎక్కడైతే ప్రతి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంఎస్ఎంఈ గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళు ప్రతి మంత్లీ మంత్లీ బై మంత్లీ మనకు, లేకపోతే మంత్లీ ట్వైస్ ఎంఎస్ఎంఈ ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తామంటే వాల్యూ అడిషన్ మీద. సో ఎలాంటి ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు, ఎలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కుకింగ్ విత్ మిల్లెట్ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ డెడికేటెడ్ టు ఈ పర్టికులర్ రీజనల్ ఎంఎస్ఈ, ఫర్ ఎంఎస్ఎంఈస్. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ నుంచి వచ్చారు, సో దే వాంట్ ఓన్లీ టు బి డన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో వీ డూ అ రీజనల్ లాంగ్వేజ్ బేస్డ్ ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఎస్ఎంఈలో కొంతమంది ఆల్రెడీ స్టార్టప్, ఎగ్జిస్టింగ్ స్టార్టప్స్ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఎందుకంటే అందరికీ అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఒకటే యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో స్టార్టప్స్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, వాళ్ళకి ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలి, స్టార్టప్ని ఎలా గ్రో చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద చెప్పి, ఎప్పుడైతే బేసిక్ ఎంఎస్ఎంఈస్ వస్తారో, వాళ్ళు ట్రైనింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఇంకా ఐడియేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు, వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి గైడ్ చేయాలి అనే ఒక డిఫరెంట్ క్యూరేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల మనం వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తాం అన్నమాట.
0: సార్, గ్రామీణ యువత అలాగే విమెన్ ఆంటర్ప్రినర్స్ వాళ్ళకి న్యూట్రిషబ్ ఎలా హెల్ప్ అవుతుంది సార్?
1: సో బేసిక్గా టార్గెటింగ్ నాట్ ఓన్లీ రూరల్ యూత్ అండ్ ఆల్సో ఉమెన్ ఆంటర్ప్రినర్స్, వీ ఆల్సో గైడ్ ఎవ్రీబడి హూ కమ్స్ ఇన్ టు న్యూట్రిహబ్. సో త్రూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, సో మనకు ఎస్ఎఫ్ఈ ప్రోగ్రామ్స్ అని, స్టార్టప్ ఇండియా, స్టార్టప్ ఇగ్నిషన్ ప్రోగ్రామ్స్ అని, లేకపోతే కుకింగ్ విత్ మిల్లెట్ ప్రోగ్రామ్స్ అని, ఆంటర్ప్రినర్ ఈఎఫ్పిఎం ప్రోగ్రామ్ అని, మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపి చూసుకుంటే, సో ఇట్ ఈస్ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఎక్కడైతే ఒక యూత్ దే హ్యావ్ సమ్ థాట్ ప్రాసెస్, ఈ ఐడియా ఉంది మాకు, దీన్ని బిల్డ్ చేసుకోవాలి అన్నప్పుడు, బట్ దే హ్యావ్ సమ్ లూప్ హోల్స్, వాళ్ళకి అర్థం కానీ ఒక కొన్ని క్వశ్చన్స్ ఉండిపోతాయి అన్నమాట. సో వేర్ దిస్ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ హెల్ప్స్ దెమ్ టు అండర్స్టాండ్, ఓకే ఇవి చేయాలి, మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఇవన్నీ ఉండాలి అనే ఒక ఆలోచన వాళ్ళని క్రియేట్ చేసి, వాళ్ళలో ఉన్న థాట్ ప్రాసెస్ని ఇగ్నైట్ చేసి వెళ్తాం. అదే ఉమెన్ ఆంటర్ప్రినర్స్, లేకపోతే రూరల్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ వచ్చినప్పుడు, వాళ్ళకి కుకింగ్ విత్ మిల్లెట్స్ అనేది ఒక ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, జొన్న రొట్టెలు మనం తినడం మనకు చాలా కామన్గా తెలిసింది, అట్లాంటిది వాళ్ళు దాంట్లో కూడా ఎలా కన్వీనియన్స్ చేసుకొని చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న కర్రీ పాయింట్స్ దగ్గర నుంచి, లేకపోతే స్మాల్ హోటల్స్ దగ్గర వరకు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలా థాట్ ప్రాసెస్ ఉండాలి అనేది, వి విల్ డెఫినెట్లీ హెల్ప్ త్రూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కాల్డ్ కుకింగ్ విత్ మిల్లెట్ ప్రోగ్రామ్స్.
0: సూపర్ సార్. చాలా వరకు ఇప్పుడు న్యూట్రిహబ్ న్యూట్రిహబ్ అంటే ఎక్కువగా మిల్లెట్ గురించి మనం టాక్ ఎక్కువగా నడుస్తుంది సార్. సో మిల్లెట్ ఆధారిత వ్యాపారంలో పెట్టుబడిదారులకు కనిపిస్తున్న ఛాన్సెస్ అంటే ఏంటి
1: సార్? బేసిక్గా న్యూట్రిహబ్ అనేది వి ఆల్సో లుక్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్. సో మనము స్టార్టప్స్కే కాకుండా స్టూడెంట్స్కి కూడా వీ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో ఫండింగ్ ప్రోగ్రామ్స్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ స్కోప్ ఏంటి అంటే, ఎన్ స్టెప్, నెస్ట్ అండ్ ఎన్గ్రైన్ అని మూడు ఫండింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఎన్ స్టెప్ ఈస్ డెడికేటెడ్లీ ఫర్ స్టూడెంట్స్ వేర్ దే హ్యావ్ దేర్ ఇన్నోవేషన్ కెన్ బి బిల్డ్ ఇన్ టు అ ప్రోడక్ట్ ఆర్ కెన్ బి బిల్డ్ ఇన్ టు అ బిజినెస్ త్రూ 4 lakhs ఫండింగ్ ప్రోగ్రామ్. సో నాకు ఈ ఐడియా ఉంది, నేను ఈ ఐడియాని బిజినెస్లోకి తీసుకొని రావాలి అనుకుంటున్న వాళ్ళకి నెస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా విల్ గివ్ ఏ ఫండింగ్ అప్ టు 5 lakhs త్రూ అ గవర్నమెంట్ ఇండియా ఫండింగ్ ప్రోగ్రామ్స్. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ నాకు ఈ MVP ఉంది, నేను ప్రొడ్యూస్ చేసుకుంటున్నాను, నా దీన్ని స్కేల్అప్ చేసుకోవాలి, కమర్షియల్ లెవెల్లోకి తీసుకొని రావాలి, నా ఓన్ బిజినెస్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి 25 lakhs వరకు మనం ఫండింగ్ ప్రోగ్రామ్, ఎన్గ్రైన్ అనే ఒక ఫండింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము త్రూ ఆల్ కమిటీస్. మనకు RKVY అనే ఒక ఫండింగ్ ఏజెన్సీ ద్వారా మనం ఈ ఫండింగ్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేస్తున్నాం సార్.
0: సార్, మామూలుగా ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఏ వ్యాపారానికైనా? కొంతమంది అంటే యంగ్స్టర్సే మనము స్టార్ట్ చేయాలి, లేకపోతే మన ఏజ్ అయిపోతుంది, మనం ఓల్డ్ ఏజ్కి వచ్చా, మనం స్టార్ట్ చేయవచ్చా లేదా, ఇలా చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఏమైనా యూత్కి అయినా, లేకపోతే మిడిల్ ఏజ్కి కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్కి న్యూట్రీ హబ్ ఇట్లా డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది సార్?
1: సార్ రైట్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ వీ టేక్ టిల్ 75 ఇయర్స్ వరకు మా దగ్గరికి వచ్చి క్వశ్చనరీస్ అడుగుతూ ఉంటారు. ఇది ఇలా ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నామని వాళ్ళు ఇచ్చే జీల్ దేర్

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీ హబ్ సహకారంతో స్టార్టప్ ప్రయాణం.

0: వర్కింగ్ ఫోర్స్ చూసి మాకు ఇంకా ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉండదు. ఓకే, వీళ్ళకి కూడా మనం సపరేట్గా క్యూరేట్ చేయాలి అని. డెఫినెట్లీ దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ఏజ్ గ్రూప్. డెఫినెట్లీ వీ హ్యాండ్ హోల్డ్ ఎవ్రీబడి హూ కమ్స్ ఇన్ టు అవర్ ప్లాట్ఫామ్.
1: సార్, మన ఇండియాని గ్లోబల్ మిలెట్ హబ్గా తీర్చిదిద్దడంలో న్యూట్రీ హబ్ పాత్ర అంటే ఏం చెప్తారు సార్?
0: సార్, రైట్ ఫ్రమ్ 2018 నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ నుంచి 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ వరకు, అండ్ కరెంట్లీ వీ ఆర్ అ ఫేస్ ఫ్రంట్ ఫర్ మిల్లెట్స్. సో మిల్లెట్లో బిజినెసే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, క్రాప్ డెవలప్మెంట్లో, ప్రొడక్షన్లో, ప్రతి ప్రతి సెగ్మెంట్లో మిల్లెట్స్ ప్రతి సెగ్మెంట్ ఆఫ్ మిల్లెట్స్లో న్యూట్రీ హబ్ అనేది చాలా అగ్రెసివ్గా వర్క్ చేసింది. సో డెఫినెట్లీ వీఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ విల్ బీ గ్రోయింగ్ ఫర్దర్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్.
1: సూపర్ సార్. మామూలుగా వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మన పోషకాహార రంగంలో ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయాలని భావిస్తున్న యంగ్ ఆంటర్ప్రినర్స్కి, యువతకి మీరిచ్చే ఫైనల్ వర్డ్, ఒక చిన్న మాట, ఒక సూచన అంటే ఏం చెప్తారు?
0: Bring your idea into commercialization where it can grow and help to nation, and also you also grow by your own business. So where you bring health, health is one of the important segment for food business, and also every time you give a food you have a blessing. So definitely I welcome all the young entrepreneurs to come into a business and have a growth in their futures.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇజ్రాయెల్ రాజ్ గారు మా స్టూడియోకి వచ్చి ఈరోజు ఆలోచన నుంచి వ్యాపారం వరకు న్యూట్రీ హబ్ హెల్ప్ ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుందో బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో
0: థ్యాంక్
1: మచ్
0: యూ
1: సార్.
0: సో మచ్ సార్.
1: రైట్, ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు.

கேரளா, மாஹே, கொங்கன், கோவா, தமிழ்நாடு, புதுச்சேரி, காரைக்கால், தெலங்கானா பிராந்தாల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో క్లాక్ లో 10:11 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో ఈ దశాబ్దంలో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. ఈ 10 ఇయర్స్ లో 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న ఎవర్ గ్రీన్ హిట్స్ ని మాకు వాట్సాప్ చేయండి. అండ్ ప్రస్తుతానికైతే నేను జయచంద్ర గారు, చిత్ర గారు పాడిన సూపర్ హిట్ ట్రాక్ 2000 లో వచ్చిన సినిమా నువ్వే కావాలి సినిమా నుంచి కోటి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:17:56 స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న టైం బాండ్ ఉందన్నమాట. 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్, ఈ దశాబ్దంలో వచ్చిన

సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఇంతకుముందు నువ్వే కావాలి సినిమా నుంచి పాట విన్నాం, నెక్స్ట్ మాకోసం ఈ పాట ప్లే చేయండి అంటూ చాలామంది మెసేజ్లు కూడా మనకి చేస్తున్నారు. ఐఎమ్ శ్రీశైలం, దుర్గాదేవి, అనన్య, గౌతమ్ ఫ్రమ్ గుండ్ల నర్వా, నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి, ఏదైనా ఒక పాటను వినిపించగలరంటూ మనవి. ఎవరు మెసేజ్ చేశారు? జేరిపోతుల బుచ్చయ్య, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, హన్మకొండ జిల్లా కాసిపేట్ మండల్ తరాలపల్లి విలేజ్ నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి స్టేషన్కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.

జిల్లా కాసిపేట్ మండల్ తరాలపల్లి విలేజ్ నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి స్టేషన్కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు ప్రసారం చేస్తున్న ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్లో మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి కోరుతున్న శ్రోతలు అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మనదీప్, గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి గుడ్ మార్నింగ్ సార్ అంటూ కూడా మెసేజ్ చేశారు. డెఫినెట్గా గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. అండ్ మీరు కోరుకున్న ఏదైనా ఒక మంచి పాటను అడిగారు కదా, ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ మీకోసం, మీ అందరి కోసం, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇంతకుముందు మీరు విన్న పాట కుమార్ సోను అండ్ చిత్ర గారు పాడిన పాట, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా 2002లో వచ్చిన సూపర్ హిట్ సినిమా. అండ్ ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్స్గా మనం ఈ పాట ప్లే చేసుకున్నాం. 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం ఈరోజు. అండ్ మీరు కూడా నాకు రిక్వెస్ట్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. ఇదే పాట మాకోసం వినిపించండి అంట. ఇంతకుముందే మనం ప్లే చేసిన పాటని చాలామంది రిక్వెస్ట్ చేశారు. అందులో ఒకరు నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నర్సింగ్రావు గారు ఉన్నారు. అండ్ ఆయన 4-5 సార్లు అడిగారనమాట ఈ పాటని. ఐ హోప్ ఈ పాటను మీరు విని ఉండొచ్చు. ఆర్ఆర్ చిరస్తా నుంచి రాజు గారు కోరుతున్నారు. అలాగే ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి ఈ టైం బౌండ్లో అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాటని మాకోసం ఏదైనా ప్లే చేయండి అంటూ. రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, గంగు, మహేందర్, నాగలక్ష్మి, గణవిత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణక్య రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి పాటని ఈ టైం బౌండ్లో మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా ప్లే చేద్దాం. ఫస్సీ, జునైద్, జుబైర్.

ముక్రమ్ నోమాన్ ఫక్రాన్ జకీర్ ఫజిల్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒక మంచి సాంగ్ని ఎవర్ గ్రీన్ హిట్గా మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీకోసం ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్ ఈ టైం బౌండ్లో వచ్చిన పాట, సాగర్ పాడిన పాట, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో మీకోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:39:39 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2010 మధ్యలో వచ్చిన ఈ దశాబ్దంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా మంచి పాటని ఈ టైం బౌండ్ లో ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు? ఎం శ్రీశైలం, దుర్గాదేవి, అనన్య, గౌతమ్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి, వరంగల్ కాశీబుగ్గ నుంచి, దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదన్నా మంచి పాటని ఈ టైం బౌండ్లో ప్లే చేయండి అంటూ. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ మెసేజ్ చేశారు. అలాగే వెబీలో మాకోసం ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ సాయితేజ్, ప్రవీణ్, కార్తిక, మధుశ్రీ, మేడ్చెల్, కుమారి బస్తీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. అలాగే ఇంకొక మెసేజ్ చూద్దాం మనము. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ బేగంపేట నుండి యాంథనీ మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా అండి. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, స్టే ట్యూన్.

0: ಅತಿ ಕೂತಲ್ಲ ನಿಮ್ಮಬ್ಬುಲ ಮಧ್ಯನದಾಗಿದಾಗ
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: అది యుగల గీతాల మాధుర్యం.

మధురగీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం. 10:49 స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంత, అభి, హాసిని ఉన్నారు. అలాగే దుర్గాదేవి, గౌతమ్, అనన్య, శ్రీశైలం, నాగర్, కర్నూలు జిల్లా నుంచి మళ్ళీ మెసేజ్ పెట్టినారు. ఒక మంచి సాంగ్ ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. మహబూబ్ నగర్ డిస్టిక్ మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ గారు మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక పాట మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. నెహ్రూ పార్క్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి అజీజ్ బాయ్, మార్టిన్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్, ఎండి యాసిన్, మూసా కరీం, షేక్ సలీం మెసేజ్ చేశారు. ఒక మంచి పాట, ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ. డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తాను. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. అలాగే బోడుప్పల్ నుంచి కృష్ణ గీత, ఎవర్గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఎస్పీ బాలు, శ్రేయా ఘోషల్ పాడిన మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం హైదరాబాద్ విబి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. చౌటుపల్లి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి సునీత, సంజీవరావు, శ్రీజ, ధీర్జ, దివ్యాజీ మెసేజ్ చేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మెసేజ్ చేశారు. ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. అండ్ విత్ దిస్ మెసేజెస్ చాలా మెసేజ్లు ఉన్నాయి. బట్ టైం బౌండ్ కూడా ఉంది కదా, ఆల్మోస్ట్ మనం ఈరోజు షో ఎండ్ టైంకి వచ్చేసాం. ఉదిత్ నారాయణ్, సుజాత గారు పాడిన పాటతో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్కి పులిస్ టాప్ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ ఆ తర్వాత గుర్తుకొస్తున్నాయి అంటూ మా ఆర్జే రెడీగా ఉన్నారు మీతో బోల్డ్ అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి. ఇవాళ వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ పుష్కరకాల ప్రయాణానికి సంబంధించిన ప్రభావం, గరీబ్ కళ్యాణ్, అన్నదాత శ్రేయస్సు, నారీశక్తి నుండి యువత సాధికారత వరకు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ ఆధునీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక పునరుజ్జీవం, మధ్యతరగతి సంక్షేమం, రాష్ట్రప్రథం, అష్టలక్ష్మి దార్శనికత ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ది వరకు జాతీయ జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. వికసిత్ భారత్ 2047 వైపు పయనిస్తున్న తరుణంలో ఈ మైలురాయి 4399 రోజుల సేవ, అభివృద్ది, జాతీయ ప్రగతిని సమీక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం మీర్ఖాన్పేటలో పర్యటన సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో బీఆర్కే భవన్లో రాష్ట్రంలోని ఎన్నికల నమోదు అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మైనారిటీల సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు గుర్తుకొస్తున్నాయి వింటారు. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం, 40కి పైగా సినిమాలకి దర్శకత్వం, భారతీయ చలనచిత్ర రంగానికి ముఖ్యంగా దక్షిణాది సినిమాకు గ్రామీణ నేపథ్య కథలతో సరికొత్త రూపురేఖలు దిద్దిన అద్భుత దర్శకులు, నటులు భారతీరాజ. ఎన్నో అద్భుతమైన సినిమాలు, కథల్ని మనకందించిన ఈ దర్శక దిగ్గజం మనందరి నుండి ఈరోజు శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆకాశవాణి వివిధ భారతి తరపున నివాళి అందిస్తూ ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో భారతీరాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: Tatarina.
1: Tatarina, Tatarina, Tatarina.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు భారతీరాజా ఈరోజు మనందరి నుండి సెలవు తీసుకున్నారు. ప్రతి నటుడు ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకునే దర్శకుడు భారతీరాజా. ఆయన కేవలం దర్శకులు మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ సినిమాలో ఒక తెలుగు ట్రెండ్ సెటర్. ఎందుకంటే 1970లలో అప్పటి సినిమాలు అంటే భారీ సెట్లు, మెలో డ్రామా, ఆర్టిఫిషియల్ లైటింగ్ మాత్రమే ఉండేవి. కానీ భారతీరాజా ఈ ఫార్ములాని పూర్తిగా బ్రేక్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్కి నాంది పలికిన దర్శకులు భారతీరాజా. ఈరోజు భారతీరాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతీ రాజా గారి సినీ ప్రస్థానం గురించి. నిజానికి అవుట్డోర్ షూటింగ్స్, సహజమైన పల్లెటూరి పాత్రలు, కమర్షియల్ హంగులు లేని ప్యూర్ ఎమోషన్స్తో ఆయన సరికొత్త సినిమా స్కూల్ని సృష్టించారు అంటారు. నేటి తరం దర్శకులైన వెట్రిమారన్, సుకుమార్, సందీప్ రెడ్డి, వంగా లాంటి వారు ఎంచుకునే ఈ రా అండ్ రస్టిక్ మేకింగ్కి ఆత్యుడు ఎవరు అంటే భారతీ రాజా గారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన్ని ఇంకో మాట కూడా అంటారు, అంటే దర్శకత్వం వహించడంలోనే కాదు కొత్త టాలెంట్ని వెలికి తీయడంలో నయా టాలెంట్ గైడ్ అని పిలుస్తారు భారతీ రాజా గారిని. భారతీ రాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఇవాళ్ళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతీ రాజా గారి సినీ ప్రస్థానం గురించి. అంటే చాలా మంది, అంటే ఇందుకు మనం అనుకున్నాం కదా, నయా టాలెంట్స్ గైడ్ అని పిలుస్తారు భారతీ రాజా గారిని అని. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి లాంటి ఇంకా చాలామంది ఉన్నారు, రేవతి, రాధిక, కార్తీక్ లాంటి

ఎంతో మంది నటీనటుల కెరీర్ని మలుపు తిప్పిన సినిమాలు తీశారు ఆయన. ఇక తెలుగులో 16 ఏళ్ల వయసు సినిమా, అంటే తమిళ్లో పయతినిలే అనే ఒక సినిమాని తీశారు. మరి దాన్ని తెలుగులో 16 ఏళ్ల వయసుగా మనం డబ్ చేసుకున్నాం, ఐ మీన్ రీమేక్ చేసుకున్నాం అన్నమాట. అలా తెలుగులో ఆ సినిమా సంచలనాన్ని సృష్టించింది. చాలా వరకు అయితే భారతీరాజా అనగానే తమిళ దర్శకుడిగాని తెలుసు, కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ముద్ర చాలా గాఢంగా పడిన సినిమా ఏంటి అనంటే సీతాకోకచిలుక. 1981లో రిలీజ్ అయిన సినిమా ఇది. అప్పుడున్న ఏమంటారు రకరకాల వివక్షల ప్రాతిపదికన సాగే ప్రేమ కథని అద్భుతంగా తెరకెక్కించి చూపించారు ఆయన. ఇక ఈ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డుని అందుకున్నారు భారతీరాజా. ఇక ఆ తర్వాత 1987లో చిరంజీవి సుహాసిని కాంబినేషన్లో వచ్చిన మ్యూజికల్ హిట్, అసలు ఇండస్ట్రీలో ఒక స్పెషల్ లవ్ స్టోరీగా నిలిచిపోయిన సినిమా ఆరాధన. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో జమదగ్ని మూవీ తీశారు. రీమేక్స్ అండ్ డబ్బిక్స్ అంటే ఆయన క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ అనే ఒక సినిమా ఉంటుంది కమల్ హాసన్తో, అండ్ అలాగే సైకో థ్రిల్లర్ మూవీ ఉంటుంది ఒకటి, సిగప్పు రోజాక్కల్ అని, తెలుగులో దాన్ని ఎర్ర గులాబీలుగా రీమేక్ చేశారు. ఇక టాలీవుడ్లో హారర్ సస్పెన్స్ జానర్కి పునాదిరాళ్ళుగా నిలిచిన సినిమాలు ఈ రెండు అన్నమాట. మరి ఈ రెండు సినిమాలకి ఆత్యుడు ఎవరు అంటే మన భారతీరాజానే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జీ స్వాతి. జమదగ్ని సినిమాకి గాను మనో అండ్ అలాగే జానకి గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జీ స్వాతితో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని స్టూడియోల నాలుగు గోడల నుంచి పల్లెటూరి పచ్చిదనం అలాగే మట్టి వాసనల వైపు నడిపించిన రియలిజం పితామహుడు అని పిలిచే దిగ్గజ దర్శకుడు అలాగే నటులు భారతీరాజా గారి గురించి. నిజానికి భారతీరాజా గారు కేవలం అంటే దర్శకుడు మాత్రమే కాదు, కొన్ని చాలా సినిమాల తర్వాత మెగాఫోన్ని పక్కన పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెమెరా ముందుకు కూడా వచ్చారు. మణిరత్నం యువ అసలు యువ సినిమాలో పొలిటికల్ విలన్గా ఎంత అద్భుతంగా మెప్పించారో భారతీరాజా. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన విజయ సేతుపతి 50వ చిత్రం మహారాజాలో భారతీరాజా గారు పోషించిన పవర్ఫుల్ తాత పాత్ర అసలు తమిళనాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అంటే ఆ వయసులో కూడా ఆయన చూపించిన ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో నేటి డిజిటల్ జనరేషన్ ఆడియన్స్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది అంటారు. ఇక లాస్ట్ ఇయర్ ఏమో మోహన్ లాల్ శోభన కాంబినేషన్లో వచ్చిన తుడురం సినిమా గుర్తుంది కదా, మరి ఈ సినిమాలో భారతీరాజా గారు చివరిసారిగా వెండి తెరపై కనిపించారు. ఆ తర్వాత తన నటనతో వీడ్కోలు పలికారు అని చెప్పొచ్చు. ఇక భారతీరాజా గారి మేకింగ్ ఎలా ఉంటుంది అంటే తను తీసుకునే కథా కథనాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ముతల్ మరియతై అనే ఒక తమిళ సినిమా మనకి తెలుగులో ఆత్మబంధువు పేరుతో మనకి రీమేక్ చేశారు. నిజానికి ఆ సినిమా సోర్స్ వచ్చేసి ఒక నావెల్ నుంచి తీసుకున్నారు. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ యంగ్ గర్ల్ అండ్ ఏజింగ్ ఒక పెయింటర్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక రిలేషన్ని తెలుగు తెరపై అంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు అంటే అది కేవలం భారతీరాజా గారి మేకింగ్ అనే చెప్పాలి. ఆ సినిమా నుంచి ఓ పాట విందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: us the night. Go retro with Akashwani Telugu.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు.

0: ప్రగతి పథం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతి రాజా గారి సినీ ప్రస్థానం గురించి. కథలో ఒక సమస్య, దానికి తగ్గ పరిష్కారం. ఇక హీరో హీరోయిన్ కలుసుకోవడం లేదా విడిపోవడం, ఇదే అంతకుముందు మన తెలుగు సినిమాల్లోని ఫార్ములా. అయితే హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా అన్న అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలనుకున్నారు భారతీరాజా. ఆయన చెప్పిన కథ విని అందరూ నొసలు చిట్లించారు. కొందరు కోపంగా చూశారు, మరికొందరు వెకిలిగా నవ్వారు. అయినా సరే అతని కథలో వైవిధ్యం ఉందని మాత్రం అందరూ అంగీకరించారు. అలా అంగీకరించే భారతీరాజాలోని సరికొత్త ఆలోచనను ప్రోత్సహిస్తూ నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను సాహసం చేశారు. మరి ఆ సినిమానే ప్రప్రథమంగా భారతీరాజా గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 16 పయదినిలే. కమల్ హాసన్ అంటే ఆ సినిమా తమిళ్లో, తెలుగులో మన 16 ఏళ్ల వయసుగా సినిమా రిలీజ్ అయింది. నిజంగా తమిళ్లో కమల్ హాసన్ గారు ఎంత అద్భుతంగా నటించారో తెలుగులో చంద్రమోహన్ గారు అంతకన్నా అద్భుతంగా నటించారు. చెప్పండి ఆ సినిమాని ఎవరైనా మర్చిపోతారా? అస్సలు కాదు కదా. అలా తర్వాతి కాలంలో కూడా ఆయన సినిమాలన్నీ ఇలాంటి వైవిధ్యం ఉన్న కథలనే తీసుకున్నారు భారతీరాజా గారు. నిజానికి చిన్నప్పటి నుంచి భారతీరాజా గారికి కళల పట్ల చాలా ఇంట్రెస్ట్. ఎలాగైనా సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు. అలా మద్రాస్కి చేరి తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమా రంగాలన్నిటి అంటే ఉన్న ప్రతి స్టూడియోకి ఆయన వెళ్ళారు. ఇక ఆ తర్వాత కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ఆ తర్వాత మన తెలుగు దర్శకులు సి పుల్లయ్య గారి దగ్గర కొన్ని చిత్రాలకి పనిచేశారు. ఇక మలయాళ దర్శకుడు ఎం కృష్ణన్ నాయర్ దగ్గర, తమిళ దర్శకులైన జగన్నాథన్ గారి దగ్గర అసోసియేట్గా భారతీరాజా గారు పనిచేసి మొత్తానికి 4 భాషల దర్శకుల దగ్గర పనిచేయడంతో భారతీరాజా గారికి దర్శకత్వం పట్ల మంచి పట్టు లభించింది అని చెప్పొచ్చు. మరి అలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా అంటే ఆయన తమిళ్లో తీసిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి. రీమేక్ అయినా కూడా ఎక్కడ రీమేక్ తాలూకా ఛాయలు కనబడకుండా అద్భుతంగా సాహిత్యం కావచ్చు, సినిమా టేకింగ్ కావచ్చు, అన్నిటినీ కూడా మార్చి ఇవ్వగల దర్శకులు భారతీరాజా గారు. ఈరోజు భారతీరాజా గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన పరిచయం చేసిన నటీనటులు ఎప్పటికీ ప్రేక్షకులకి చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో తనదైన ముద్ర వేసిన భారతీరాజా గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సమయం 11 గంటలు దాటి 56 నిమిషాలు కావస్తోంది. అయితే భారతీ రాజా గారిపై బాలు మహేంద్ర గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదట. బాలు మహేంద్ర గారంటే చాలా అభిమానం భారతీ రాజా గారికి. మరి బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన నిరీక్షణ సినిమాలోని ఈ పాట అంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు భారతీ రాజా గారు. మరి ఆ పాటతో ఇవాళ గుర్తుకొస్తున్నాయి, ముగిద్దాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 11 నిమిషాలు కావస్తోంది. చిన్నప్పటి ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేయనా? గుర్తుందా ఎవరికైనా? చింతగింజలు ఉంటాయి కదా, చింతగింజల్ని కాల్చేసి తినేవాళ్ళు. ఎంతమందికి గుర్తుంది? చాలా వరకు తినేవాళ్ళది. అండ్ నేను కూడా ఒకసారి తిన్నాను, టేస్టీగానే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ చింతగింజలతో ఏం ఆడుకునేవాళ్ళు అంటే అష్టాచెమ్మ ఆడుకునేవాళ్ళు. సో ఇప్పుడంటే మనకి చాలా రకరకాల రూపంలో వచ్చాయి డైస్, కానీ అప్పట్లో ఆడడానికి డైస్ ఏవి అంటే చింతగింజలే. అండ్ ఇంకేం ఆడేవాళ్ళు, చింతగింజలన్నీ కుప్పగా పోసి ఉఫ్ అని ఊదేస్తే ఎన్ని చింతగింజలు బయటకి వెళ్ళిపోతే అంటే ఆ సర్కిల్ నుంచి అన్ని చింతగింజలు మనం గెలుచుకున్నట్టు కదా. ఎంత గుర్తున్నాయి చింతగింజలతో మనం ఇన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం అన్నమాట అప్పట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, చింతగింజల పౌడర్తో రకరకాల అంటే ఫుడ్ ఐటమ్స్లో దీన్ని వాడతారు అని మనకు తెలుసు. అంతేకాదు, చింతగింజల్ని ఉపయోగించి మనం తాగే నీళ్ళలో ఉన్న ఒక ఏదైతే మన శరీరానికి హాని కలిగిస్తుందో ఆ పదార్థాలని క్లీన్ చేయడానికి చింతగింజల్ని వాడారట. ఎవరు అంటే ఈ జనరేషన్ పిల్లలు. మరి ఏం చేశారు వాళ్ళు అంటే, ఓ సరికొత్త ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యారు. మరి ఆ ప్రయోగం ఏంటి, ఇంతకీ ఎవరు వాళ్ళు, తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం ఇందాక చెప్పాను కదా, మనం ఆడుకోవడానికి తినడానికి అలా వాడుకున్న చింతకించెలతో మరి మొత్తానికైతే మైక్రో ప్లాస్టిక్కి చెక్ పెట్టారన్నమాట ఈ జనరేషన్ పిల్లలు. మనకందరికీ తెలుసు ప్లాస్టిక్ భూతం ఏ రేంజ్లో ఉందో కదా. అసలు ఎక్కడ చూసినా వితౌట్ ప్లాస్టిక్ ఏదైనా చేస్తున్నామా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు చాలామంది, అయినా కూడా ప్లాస్టిక్ నుంచి దూరంగా జరగడం అనేది కష్టమైన విషయం ఇప్పుడున్న రోజుల్లో. మరి అలాంటప్పుడు నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్ని క్లియర్ చేయడం అంటే అంత ఈజీ అంటారా? కానే కాదు కదా. మరి అది కాక నీటి నుంచి మైక్రో ప్లాస్టిక్ని వేరు చేయడం అంటే దానికి మనం ఖచ్చితంగా ఏవో ఒక కెమికల్స్ని కలపాలి. మరి అలా కలపాలి, నీటి నుంచి మైక్రో ప్లాస్టిక్స్ని తీయాలి అంటే ఎక్కువ డబ్బుతో కూడా, అంటే డబ్బు కూడా కావాలి. ఇవేవీ లేకుండా దానికి ఒక మంచి సొల్యూషన్ చూపించారు టీనేజర్స్ అనమాట. మరి ఎవరు అంటే వివాన్ చావియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అని ఈ ముగ్గురు ఇండియన్ స్టూడెంట్స్. ఈ ముగ్గురు కలిసి నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ని అంటే వేరు చేయడానికి అతి తక్కువ ఖర్చుతో కూడిన ఒక కొత్త ఇన్నోవేషన్ని డెవలప్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారనమాట. దానికోసం వీళ్ళు వాడిన పదార్థం ఏంటి అంటే చింతగింజల పొడి. ఎగ్జాక్ట్లీగా మీరు విన్నది కరెక్టే. చింతగింజల పొడిని ఉపయోగించి నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్ని వేరు చేసే ఒక కొత్త విధానాన్ని కనిపెట్టారు వీళ్ళు. మరి అది ఏంటి, ఎలా ఆ ఇన్నోవేషన్ అందరికీ నచ్చింది అన్న విషయం మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: கூத்தலத்தோ நான் கசலு ஏன் பண்ணல நான் ராத்தனிலா நேனே ராசேஸ்தாலே.
1: గుడ్ లక్ సఖీ మూవీ నుంచి పాట విన్నారు. 12:22 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం చింతకించుల పౌడర్తో నీళ్లలో ఉండే చిన్న ప్లాస్టిక్ కణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని తొలగించే ప్రయత్నం చేసిన మన ఇండియన్ స్టూడెంట్ టీమ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇవి ఏం చేస్తాయి అనంటే దీనికి ఒక పేరు పెట్టారు, ప్లాస్ స్టిక్ అని. సో దీంట్లో సాంప్రదాయంగా మనం వాడే ఏమంటారు, ఎలాంటి రసాయనాలు కెమికల్స్ వాడకుండా ఈ ఫిల్టర్లు వాడతాం మనం, కానీ ఫిల్టర్లలో కూడా కొన్ని మైక్రో ప్లాస్టిక్స్ అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతాయి అని ఆలోచించి వాళ్ళు చేసిన ప్రయోగమే ఈ ప్లాస్ స్టిక్ అన్నమాట. సో ఇప్పుడున్న వాటర్ టిన్లు, బాటిల్స్ అన్నీ కూడా ప్లాస్టికే కదా. సో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు అందులో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి. మరి వాటిని ఈ పారేసే చింతగింజలతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన పౌడర్తో ఈ మైక్రో ప్లాస్టిక్ని అంటే కంప్లీట్గా వేరు చేసే ఒక కొత్త ఆవిష్కరణే ప్లాస్ స్టిక్ అన్నమాట. సో ఏం చేస్తారంటే ఈ చింతగింజల పొడి అనేది అయస్కాంతంలాగా ఉండి ప్లాస్టిక్ని అట్రాక్ట్ చేసి వేరు చేస్తుందట, వేరు చేసి మనకి ప్యూర్ వాటర్ని ఇస్తుంది అని చెప్తారు ఈ ఇండియన్.

స్టూడెంట్ టీమ్ అనమాట. సో ప్లాస్టిక్ టైల్స్ని లేదా కోస్టర్స్ని ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే చిన్న చిన్న వస్తువులుగా మార్చేస్తారు, దాన్ని మళ్ళీ పక్కకు తీసి. ఇది మళ్ళీ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి ప్రకృతిలోకి అంటే నేచర్లోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనమే కాదు అంటే జంతువులు కూడా వాటర్ తాగుతాయి కదా, మరి అవి కూడా ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతాము అని చెప్తున్నారు ఈ ప్రయోగం ద్వారా. అంటే ఈ ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది? మామూలుగా ఇవాల్టి అంటే ఈ జనరేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా వేరే వేరే టెక్నాలజీని ఉపయోగించి కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటిది వాటర్లో దాగుండా మైక్రో ప్లాస్టిక్ని వేరు చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని, దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 ఏళ్ల పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ

0: బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో జోనే కై కీర్తిమాన్ బనాయ్ సబ్సే బా విషయ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కే కామ్ కర్ రహా దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా ఆజ్ హమారా యువా పూరి తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే మై మాన్తా హూం కి 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే హమారా యువా థా ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓ కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీ జీనే లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా. దేశ సేవా మే జినోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ్ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై దేశ్ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్ కీ గహరాయి సే ఉస్కే లియే ధన్యవాద్ కర్నా చాహతా హూం.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
3: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుష్ లోగో నే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కి కోషిష్ కీ హై ఏక్దమ్ హమ్నే ఉస్ పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నీ హై, నా సీఎన్జీ కి కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే, ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే హై ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడుగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు.

0: సరి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:41 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం చింతగింజల పౌడర్ ని ఉపయోగించి వాటర్ లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని వేరు చేసే ఒక ప్లాస్టిక్ అనే ఒక కొత్త నూతన ఆవిష్కరణకి తెరు తీశారు మన తెలుగు విద్యార్థులు, మన భారతీయ విద్యార్థులు. అయితే వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది అంటే, గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ పాత్రల్లోనే ఎక్కువగా నీటిని నిల్వ ఉంచుకోవడం చూశారట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మైక్రో ప్లాస్టిక్ బారిన పడ్డం చూసిన తర్వాత ఎలాగైనా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ని వేరు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది అండ్ అందరికీ సాధ్యం కూడా కాదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ ప్లాస్టిక్ టైల్స్ ని, కోస్టర్స్ ని, వీటన్నిటిని కూడా ఏమంటారు సేకరించి, అప్పుడు ఇది తక్కువ ఖర్చుతో ఇలా వేరు చేయొచ్చు అని చెప్పేసి ఒక కొత్త ఆవిష్కరణ చేశారనమాట. నిజంగానే ఇది చాలా అద్భుతంగా ఉంది అంటూ ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ప్రకటించారు వీళ్ళని. మరి ఇలాంటి ఒక అద్భుతమైన ఒక కొత్త ఆవిష్కరణకి, అంటే విజ్ఞాన శాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా, అంటే వాటర్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని తొలగించడం అనేది నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో అలాంటి ఒక కొత్త ఆవిష్కరణకి మరి శ్రీకారం చుట్టింది ఎవరు అంటే, మన భారతీయ విద్యార్థుల బృందం వివాన్ చావర్చియా, అరియానా అగర్వాల్ అండ్ అలాగే అవ్యానా మెహతా. మనం అనుకుంటాం కానీ కొత్త ఆవిష్కరణలకి ఏం చేయాలి, కొత్త పదార్థాలను తయారు చేయాలి అనుకుంటాం. మనం ఒక్కసారి మన పాతకాలంలో మన పూర్వీకులు అవలంబించిన ఆ పద్ధతులను గుర్తు చేసుకుంటే మన చుట్టూనే ఉన్న వనరులతో ఎన్నో ఎన్నో కొత్త ఇలాంటి ఇన్నోవేషన్స్ని మనం కూడా క్రియేట్ చేయొచ్చు. ఏమంటారు, ఇలాంటి వినడమే కాదు అప్పుడప్పుడు మనం కూడా ప్రయోగాలు చేయాలి. మీరు కూడా ఇలా మీ తాత ముత్తాతలు, పూర్వీకులు చేసిన ప్రయోగాలు ఏమైనా ఉంటే వాటికి కాస్త టెక్నాలజీని యాడ్ చేసి కొత్తగా ప్రయత్నం చేయకూడదా? ఆలోచించండి. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అల్లరించే సంపూర్ణ వినోదం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:47 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి సమయం అయితే 12:48 అయింది. నిన్నేం జరిగింది, అసలు నిన్న సాయంత్రం ఏం జరిగింది అంటే విపరీతమైన వర్షం. అసలు వర్షానికి భయపడ్డారు అందరూ అంటే అర్థం చేసుకోవచ్చు ఆ వర్షం ఎంత భయంకరంగా కురిచిందో. సో నిన్న మొన్నటి వరకు ఉష్ హుష్ అంటూ చెమటలు కక్కిన మనం ఒక్కసారిగా మళ్ళీ దుప్పట్లోకి ఇలా దూరిపోయి వేడి వేడి టీ తాగుతూ ఇలా వివిధ భారతిలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చేశారు కదా. కదా, నేనైతే ఎంజాయ్ చేశానబ్బా. మరి మొత్తానికైతే సమ్మర్ తర్వాత అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చే ఈ కాలం ఏదైతే ఉందో ఎంత హాయిగా ఉంటుందంటే చల్లటి గాలులు, వర్షపు చినుకులు, మనసుకి అసలు ఒక రకమైన కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ టైంలోనే ఏమవుతుంది అని అంటే అప్పుడు వేడివేడిగా తినాలి అంటూ ఒక కొత్త ఆలోచన, చిలిపి ఆలోచన ఇలాంటివన్నీ వస్తుంటాయి. చిలిపి ఆలోచన ఎందుకన్నాను అంటే వంట చేసుకునే అది ఎలాగూ తగ్గిపోయింది కాబట్టి ఆర్డర్ పెట్టేసుకుంటే పోలా అనుకుని రకరకాల ఫుడ్ని ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ సీజన్ ఏదైతే ఉందో హెల్త్కి ఒక గొప్ప సవాల్ లాంటిదన్నమాట ఇది. ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు మన బాడీకి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది సడన్గా తగ్గిపోతుందన్నమాట. సో అలా తగ్గిపోయినప్పుడు మనం ఏది పడితే అది తినేసామనుకోండి, ఏముంది ఇన్ఫెక్షన్లు, మలేరియాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వర్షాకాలంని ఎంజాయ్ చేయండి, కానీ హెల్త్ పరంగా మాత్రం చాలా కేరింగ్గా ఉండాలి. మరి ఆ విషయాలు మాట్లాడుకుందాం. మీతోనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఇలాగే వన్ మోర్ టైం అంటూ అసలు వేడి వేడిగా ఏదైనా తినాలని అసలు ఫాస్ట్ ఫుడ్ మనల్ని పిలుస్తుంది కదా, మామూలుగా కాదు అసలు అనమాట ఈ కాలంలో. కాకపోతే సేమ్ టైం వాటితో పాటే ఈ బ్యాక్టీరియాలు వైరస్లు కూడా మైహూనా అంటూ మనతో పాటే వస్తాయి. కాబట్టి తాగే నీళ్ళు అలాగే తినే ఆహారం ఫుడ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సో ఎలాగూ ఇన్ని రోజులు వాటర్ బాటిల్ని క్యారీ చేయండి అని చెప్పాం కదా, మరి ఇప్పుడు కూడా క్యారీ చేయండి. కాకపోతే కాచి చల్లార్చిన నీటిని తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే సో అలా చేయడం వల్ల ఏంటంటే అంటే టాప్స్ ఎక్కడైనా లీక్ ఉన్నా మనకు తెలుసు కదా వాటర్ రకరకాల ఏమంటారు పైప్స్ నుంచి వస్తాయి, కాబట్టి అలాంటి వాటి నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. ఏమంటారు, నిజమే కదా. అలాగే స్ట్రీట్ ఫుడ్కి మ్యాక్సిమం నో చెప్పండి.

0: వర్షం బాగా పడుతుంటే అలా కాసేపు కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోండి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి అంతే. కానీ అలా ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తే ఫుడ్తో పాటు చాలా చాలా గెస్ట్లు అందరూ కూడా చాలామంది వచ్చేస్తారు మీ ఇంటికి. మీ ఇంటికి రావడం కాదు, మీ ఒంట్లోకి కూడా వస్తారు, కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టైంలో పర్టికులర్గా సీజన్ మారే టైంలో మనకి ఏమంటారు రోగ నిరోధక శక్తి చాలా అంటే చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, యాంటీ యాక్సిడెంట్లు ఉన్న ఫుడ్ని బాగా తినాలన్నమాట. లైక్ అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఉంటాయి కదా, అయినా నేను చెప్పేది ఏంటి మీకు చాలా తెలుసు. సో వీటిని తీసుకుంటే కొంచెం ఏమంటారు స్ట్రాంగ్గా ఉండడం అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే, మన చుట్టూ ఉన్న పరిసరాలని జాగ్రత్తగా ఉంచుకోవడం. ఏదేదో చేస్తాం, ఇంకా సమ్మర్ అయిపోయింది, వింటర్ రెయినీ సీజన్ వచ్చింది అని అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తాము, రెయిన్ కోట్లు కొనుక్కుంటాము, ఇంకా ఏవేవో చేస్తాం. మన వరకు సరే, మనం బాగుంటే సరిపోతుందా? మన చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా బాగుండాలి. మరి ఏం చెయ్యాలి అని అంటే, వర్షం పడ్డప్పుడు చాలా చోట్ల నీళ్లు నిల్వ ఉంటాయి, కాబట్టి ఆ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ నీళ్లు నిల్వ ఉన్నాయనుకోండి, ఇంకా తెలిసిందే వచ్చేస్తాయి అన్నమాట, సపరివార సమేతంగా వచ్చేస్తాయి. వచ్చేసి మనకి రకరకాల గిఫ్ట్లు ఇచ్చేసిపోతూ ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అండ్ అలాగే ప్లేస్మెంట్ కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి. నీళ్ళని ఎక్కడ నిల్వ ఉంచేలాగా అంటే, లైక్ పాత టైర్లు, పూల కుండీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు సమ్మర్ అయిపోయింది ఏమంటారు కూలర్లను తీసి బయట పెడుతుంటారు, వాటిలో కూడా నీళ్ళు ఉంటాయి. సో నీళ్ళు ఉన్నాయి అంటే గెస్ట్లు వచ్చేస్తారు, సో ఊరికే రారు, గిఫ్ట్లు తీసుకొని వస్తారు, కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి, అసలు వర్షం పడింది అని అంటే తడవడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. త్రిష సినిమాలో ఆ సినిమాలో త్రిష సాంగ్ డాన్స్ చేసినట్టు మనకు కూడా చేయాలని ఉంటుంది, అయినా సరే చేస్తూ ఉంటారు, తడిచిపోతుంటారు. అయితే ఇలా తడవడం వల్ల ఏంటంటే, ఆ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఒంట్లోకి హ్యాపీగా వెళ్ళిపోతుందన్నమాట. మనం మంచి ఏమంటారు వాటికి ఒక షెల్టర్ని ఇచ్చినట్టు అయిపోతుంది. కాబట్టి వర్షంలో తడిసినప్పుడు ఇమీడియట్గా స్నానం చేసి జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల ఏంటంటే నిమోనియా నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ హైడ్రేటెడ్గా ఉండడం మంచిది. ఎండాకాలంలో లాగా వర్షాకాలంలో అస్సలు దాహం ఏదో అంటారు, కానీ అయినా సరే ఖచ్చితంగా మీ శరీరానికి ఎంత అవసరమో అంత నీటిని తాగండి. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా, పెద్దవాళ్ళు మాట చెప్పారు, చెప్పారా మీ పెద్దవాళ్ళు కూడా చెప్పే ఉంటారు ఏంటి అని అంటే, ఆరోగ్యమే మహాభాగ్యం. సో హెల్తీగా ఉంటే మనం చాలా వెల్తీగా ఉన్నట్టు. మరి ఇంకా బోటానిక్ కబుర్ల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఎన్నికై ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోని ఎన్నికల్లో ఎన్నికై అత్యధిక సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. గడిచిన 4399 రోజులలో భారతదేశం అన్ని రంగాలలో పరివర్తనను చూసింది. దీనితో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. దశాబ్దానికి పైగా ఆయన నాయకత్వం సేవ దేశ నిర్మాణానికి మైలురాయిగా నిలుస్తోంది. ఆర్థిక వృద్ది, డిజిటల్ పరివర్తన నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, బలమైన ప్రపంచ ఉనికి వరకు అభివృద్ది, పౌర సంక్షేమంపై నిరంతర దృష్టితో ఈ ప్రయాణం రూపుదిద్దుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఒక ప్రముఖ వృద్ది చోదకంగా ఆవిర్భవించడం ఈ కాలంలోనే ఒక ముఖ్య లక్షణంగా నిలిచింది. సంస్కరణలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వృద్ది, సంస్థలకు మద్దతు వంటివి కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని, భారతీయులందరి సమిష్టి ఆకాంక్షకు సమాధానమే భారత్ ఫ్యూచర్ సిటీ అంటూ ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో మన దార్శనికతను ఆచరణలోకి తీసుకువచ్చే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించి అంకితం చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోదీ పేరుపై అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ,
1: 2047 వరకు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి ఈ భారతీయుడు కోరుకుంటున్నటువంటి అద్భుత సందర్భం. దేశంలో 25 కోట్ల మందిని పేదరిక నుంచి ముందు బయట చేస్తున్న జన్ధన్ ఖాతా విషయంలో కానీ, మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ధి కానీ, అనేక సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళ చిత్త చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటటువంటి అంత్యోదయ సిద్ధాంతంతో ముందు సాగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
0: తెలంగాణలో సుమారు 13 లక్షల కోట్ల విలువైన అభివృద్ది పనులు మోదీ ప్రభుత్వం చేపట్టినట్లు బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అత్యధికంగా పదవిలో కొనసాగి రికార్డు సృష్టించిన సందర్భంగా హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో 3 పుస్తకాలను విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపునకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

0: పట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, మొహరం కార్యక్రమాలు జరిగే ఆసూర్ ఖానాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొస్తాయని వికారాబాద్ జిల్లాకు చెందిన విద్యావేత్త యు. రమేష్ కుమార్ అన్నారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చారిత్రక రికార్డును అధిగమించిన సందర్భంగా రమేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: తెలంగాణ రాష్ట్రంలో ఆండూరు నియోజకవర్గంలో రైల్వే లైన్ల విస్తరణ కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణం 163 పూర్తిగా బీజాపూర్ హైవేని విస్తరించడం, భూత్పూర్ నుంచి బెంగళూరు హైవే నుంచి ముంబైకి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో దానికోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి దాన్ని చాలా సీరియస్ గా డెవలప్మెంట్ చేయడంలో పలగడ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా గొప్పది.
0: నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని మహబూబ్ నగర్ కు చెందిన చెన్నప్ప యాదవ్ తెలిపారు. ఆకాశవాణికి ఆయన మాట్లాడుతూ,
2: రైతులకు ఎకరాకు 2,000 రూపాయల చొప్పున పంటలకు పెట్టుబడి సాయం కింద ఇవ్వడం ఎంతో శుభసూచకము. రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీలో ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. రైతులను దృష్టిలో పెట్టుకుని ఎరువుల పైన సబ్సిడీ ఇవ్వడం గానీ, ఎరువులు సకాలంలో అందించడం గానీ చేయడం వల్ల రైతులు ఈ దేశంలో ఈ 12 సంవత్సరాలుగా సుఖ సంతోషాలతో పంటలను పండించుకోవడానికి అవకాశం ఉంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అనేక రంగాల్లో మార్పులు కనిపించాయని పెద్దపల్లి జిల్లా మంధనికి చెందిన ఎంబీఏ విద్యార్థిని శ్రీలయ్య అన్నారు. ఆకాశవాణితో ఆమె మాట్లాడుతూ,
3: ఉద్దేశంతో మహిళల రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ఒక ముఖ్యమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఒక ఎంబీఏ విద్యార్థినిగా నాకు అనిపించేది ఏమిటంటే, దేశంలో అభివృద్ధి చెందాలంటే మహిళలు, యువత బలంగా ఉండాలి. వారికి మంచి విద్య, నైపుణ్యాలు, అవకాశాలు అందితే దేశం కూడా వేగంగా ముందుకు వెళ్తుంది.
0: ప్రజల సంక్షేమం కోసం అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రధానమంత్రి మోదీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మనిర్భర భారత్ జిల్లా కన్వీనర్ గొడుగు శ్రీధర్ అన్నారు.
4: కామన్ మ్యాన్ దగ్గరికి వరకు పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఈ విధంగా ప్రతి ఒక్క సామాన్యుడు అందుబాటు ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశాన్ని అద్భుతమైన ప్రగతిలోనికి తీసుకొస్తుంది.
0: నరేంద్ర మోదీ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పోసెట్టిపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్ చెప్పారు.
5: పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయి. ఉజ్వల పథకంతో పొగలేని వంటిల్ని చూశాం. మహిళలకు కట్టెల బాధ తప్పిందని చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డుతో 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రైవేట్ ఆసుపత్రులు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: ఒకప్పుడు రైల్వే ప్రయాణం అంటే కేవలం గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమేనని, కానీ ఇప్పుడు వందే భారత్ వంటి ఆధునిక రైళ్లతో వేగం, సౌకర్యం, భద్రత కలిగిన ప్రయాణంగా మారిందని పెద్దపల్లి జిల్లాకు చెందిన రైల్వే ఉద్యోగి నరేష్ పేర్కొన్నారు.
6: 12 ఏళ్ల కాలం భారతీయ రైల్వే వ్యవస్థలో రైల్వే లైన్ల విద్యుదీకరణ, సిగ్నలింగ్ అప్డేషన్ మరియు రైళ్ల పెంపుదల తదితర అంశాలతో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా వందే భారత్ మరియు అమృత్ భారత్ లాంటి రైళ్ల నిర్మాణం మన దేశంలో చోటు చేసుకోవడం మన దేశ నిర్మాణ రంగానికి మరియు మేక్ ఇన్ ఇండియాకు ఒక కొత్త ఊపును ఇవ్వడం జరిగింది.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశానికి సుపరిపాలన అందుతోందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన హెల్దీ మల్లయ్య గౌడ్ అన్నారు.
7: ఈ దేశానికి సుపరిపాలన అందించే ఒక ప్రధానమంత్రి ఉండడం, వారి సంరక్షణలో ఈ దేశాన్ని 4,399 రోజులు అత్యధికంగా ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్వహించినన్ని రోజులు తన పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనపై జగిత్యాల జిల్లాకు చెందిన సతీష్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
8: పీఎం ఆవాస్ యోజన ద్వారా గృహ వసతి, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక చేయూత, ఉజ్వల యోజన ద్వారా మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్యం, డిజిటల్ ఇండియా ద్వారా సేవల సరళీకరణ, స్టార్టప్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ద్వారా యువత అవకాశాల కల్పన వంటి పలు కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక పరిపాలనపై వనపర్తి జిల్లాకు చెందిన వారణాసి కల్పన తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.

0: వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో ఆయన అన్ని రంగాలను డెవలప్ చేస్తున్నాడు. మహిళల అభ్యున్నతి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. ఉజ్వల స్కీమ్ కానివ్వండి, లక్పతి దీదీ అని, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లాంటివి తీసుకురావటం జరిగింది.
1: ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ టీ మండలంలో నిన్న రాత్రి 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలితో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. నటుడు దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సిబ్బందిని ఆదేశించారు. భారత వాయుసేన అకాడమీ దుండిగిల్లో 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పెరేడ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పెరేడ్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పెరేడ్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 1 గంట దాటి 21 నిమిషాలు కావస్తోంది. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ ఏంటి అంటే 0402324082. ఈ నంబర్కి మొదటగా మీ ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి పంపిస్తే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి షో టైమ్ని స్టార్ట్ చేసే ముందు మరి ఏంటంటే, మరి షో టైంని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం ఏంటి అనంటే, మీరు ఏదైతే పేరు పంపిస్తున్నారో ఆ 2, 3, 4, 5 పేర్లు కాకుండా మీ ఒక్కరి పేరు టైప్ చేసి పంపిస్తే ఈజీ కదా. అండ్ ఇంకొకటి, నాకు చూస్ ది రైట్ ఆన్సర్స్ అనే ఆప్షన్ ఇవ్వకుండా కరెక్ట్ సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు మాత్రం చదవడానికి వీలుగా ఉంటుంది. లేట్ చేయకుండా మరి ఈరోజు షో టైంలో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, ఖైదీ నంబర్ 420, ఇది సినిమా పేరు కానే కాదు, ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి? ఖైదీ నంబర్ 420 ఇది పాత్ర పేరు అన్నమాట. ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324082, 0402324082.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అరే అరే, తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగ్ చూసే సాంగ్ అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తొందరగా పాడు, కమన్ సింగ్.

నేను ప్రేమిస్తున్నాను సినిమా నుంచి బాలుగారు పాడిన పాట విన్నారు. 128 అండ్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. ఓకే, మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. చాలామంది గెస్ చేశారు, కానీ కానీ కానీ కానీ కానీ కాదు. ఓకే రైట్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. అండ్ చాలామంది మిస్టేక్ అంటే ఒక్కొక్కసారి పొరపాటు పడుతుంటారు కదా, ఎందుకంటే చాలా సినిమాల్లో ఇలాంటి వెరైటీ వెరైటీ పాత్రల్లో కనిపించారు మనకి బ్రహ్మానందం గారు. కాబట్టి ఎలాగైనా పొరపాటు పడే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్. అండ్ ఆల్సో మీరు అందరూ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పటివరకు ఒక్క రైట్ ఆన్సర్ రాలేదు, ఇప్పుడు మాత్రం వెంట వెంటనే రైట్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర యశోద, జానకీరాజు అండ్ ఆల్సో మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. నైస్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే భూధాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అండ్ అలాగే అనిత. ఇంతవరకైతే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ ఏంటా సినిమా అంటే, ఆలీబాబా అరడజను దొంగలు అనే సినిమాలో మరి బ్రహ్మానందం గారి పాత్ర పేరు ఖైదీ నంబర్ 420. మరి ఇలాంటి కొత్త కొత్త పాత్రల్ని క్రియేట్ చేసింది ఎవరు అంటే, కామెడీతో కబడ్డీ ఆడడం ఎలాగో తెలుగు వారికి చూపించిన డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఆయనే. నిజంగా ఆయన తీసిన 51 సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీతో అలరించిన సినిమాలే ఉన్నాయన్నమాట. అందులోనే లవ్, సెంటిమెంట్, కామెడీ, ట్రాజడీ అన్నీ మిక్స్ చేసి అందించగల దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు. ఈరోజు ఈవీవి సత్యనారాయణ గారి జయంతి. జంధ్యాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, అంటే ఎలా అయితే జంధ్యాల గారు హాస్యాన్ని నమ్ముకొని చాలా సినిమాలు తీశారు, అంటే హాస్య ప్రధానంగా తీశారు. ఈ రోజుల్లో మనం లాఫింగ్ థెరపిస్టుల దగ్గరికి వెళ్తున్నాము, ఆరోగ్యంగా ఉండాలి అంటే హాయిగా నవ్వాలి అంటున్నాము. మనసు బాగాలేనప్పుడు చాలామంది అప్పట్లో సినిమాలనే ఏమంటారు, సినిమాలు చూసేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి వినోదంతో కూడిన సినిమాలు తీయాలి అన్న ఉద్దేశం జంధ్యాల గారిదైతే, జంధ్యాల గారిని గురువుగా భావించి ఆయన బాటలో పయనించి ఎన్నో నవ్వుల పువ్వుల్ని పండించిన డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు. మరి ఈవీవి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా

మరి ఆయన దర్శకత్వం వహించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి అని అంటే ప్రేమ ఖైదీ. ఆ సినిమా నుంచి ఈ పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. ఆయన అడుగు పెడితే చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే, ఆయన డైలాగ్ చెబితే చాలు రికార్డులు తెరగ రాయాల్సిందే. మరి ఈ మాట ఎవరికి యాప్ట్ గా సెట్ అవుతుంది మీ అందరికీ తెలుసు కదా. మరి ఆ నటుడి గురించి ఒక క్వశ్చన్ అనమాట. 1000 రోజులు పైగా థియేటర్స్ లో అలరించిన మన బాలయ్యబాబు సినిమా ఏంటి? మామూలుగా 100 రోజులు ఆడమే చాలా ఎక్కువ కదా సినిమాలు. మరి అలాంటిది 1000 రోజులకి పైగా థియేటర్స్ లో అలరించిన బాలకృష్ణ సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324082, 0402324082. 0402324082.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి ఆదిత్య 369 మూవీ నుంచి బాలు గారు ఆయన అలాగే జానకమ్మ పాడిన పాట విన్నారు. 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిచ్చే హీరో ఆయన అలాగే 14 ఏళ్లకే తరంగేట్రం చేసి 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని తన హిట్స్తో షేక్ చేస్తున్న హీరో తెలుగు సినీ చరిత్రలో పౌరాణికం జానపదం సాంఘికం ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు ఇంకెవరు నందమూరి బాలకృష్ణ. మరి ఈరోజు బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా మార్నింగ్ నుంచి అయితే చాలా జోష్గా కొనసాగుతోంది. అన్నీ బాలయ్య బాబు పాటలే అడుగుతున్నారు ఇక్కడ కూడా. మరి ఈరోజు నేను షో టైంలో కూడా బాలకృష్ణకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి అంటే 1000 రోజులకి పైగా థియేటర్లో అలరించిన బాలకృష్ణ సినిమా ఏంటి అని చెప్పేసి మ్యాక్సిమం పంపించేశారు. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ నేమ్స్ చూద్దాం. పెడనా నుంచి అప్పల్ రాజు గారు, అండ్ ఆల్సో రేఖ పద్మావతి ఫ్రమ్ చంచల్గూడ హైదరాబాద్, ద్రోణం రాజు సూర్య ఫ్రమ్ కౌకూరు నుంచి, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సంగీత్ కుమార్ యాదవ్ ఫ్రమ్ లంగర్ హౌస్ న్యావనంది నుండి, శ్రీరామ్ నరేందర్, నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, అర్సపల్లి నిజామాబాద్ నుంచి ఈరెడ్డి సురేష్, అండ్ ఆల్సో గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అండ్ అలాగే సుగుణ అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, నెమ్మాని నుంచి పున్నా వెంకటేశం, అండ్ ఆల్సో సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్, సుచిత్ర జనార్దన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే లేదనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ సులోచన ఫ్రమ్ కరీంనగర్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, పంతాడి శ్రీనివాస్ గారు ఫ్రమ్ కోదాడ మోరిపొలం నుంచి, అండ్ అలాగే కోదాడ నుంచి శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్ ప్రొద్దుటూరు నుంచి చిక్కి చక్రపాణి, అండ్ అలాగే చందన, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, అండ్ అలాగే సుమలత, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడావ్, లక్ష్మీనారాయణ బొమ్మిదేని ఫ్రమ్ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, బౌరంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సంతోష్, అండ్ అలాగే సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాపేట్, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఫిరార్తిగూడ నుంచి శ్రీనివాస్, విరూపాక్ష ఫ్రమ్ రాయగిర్, అండ్ ఆల్సో గరికి ఎవరు అంటే వరంగల్ దయానంద్ కాలనీ నుంచి పుట్ట చంద్రమోహన్, అండ్ అలాగే శోభన. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ. ఓకే, ఇంతవరకైతే రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అనంటే, మరి బాలయ్య బాబు సినిమా 1000కి పైగా అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు లెక్కండి, 3 ఏళ్ళు, యా 3 ఏళ్ళు థియేటర్లో అలరించిన సినిమా, నందమూరి నటసింహం నటించిన సినిమా, లెజెండ్ సినిమా. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బాలయ్యబాబులో చాలా అంటే చాలా వేరియేషన్స్ చూపించాడు తన సినిమాలు. బాలకృష్ణ తాతమ్మ కళా సినిమా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు వచ్చిన సినిమాలన్నిటిలో కూడా ప్రతి పాత్రలో జీవించే నటుడు నందమూరి బాలకృష్ణ. మరి ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా విషు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ ఆకాశవాణి వివిధ భారతి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.

ఐ బాలయ్య అంటూ అఖండ మూవీ నుంచి పాట విన్నారు. నందమూరి నటసింహం నటించిన సినిమా. సింహం అంటే గుర్తొచ్చింది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఏంటి అంటే సింహంలా ఎవరు గర్జిస్తారు? సింహం మాత్రమే గర్జిస్తుంది కదా. సింహంలా సింహం మాత్రమే గర్జించగలదు. సినిమాలో అయితే మన బాలకృష్ణ గారు గర్జిస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ సింహంలా గర్జించే మరో ప్రాణి కూడా ఉందట మన ఈ భూమి మీద. ఇంతకీ మరి ఎవరా జీవి, ఏంటా ప్రాణి? సింహంలా అచ్చం సింహంలా గర్జించే ఇంకొక జంతువు కూడా ఉందట, మరి ఏంటది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324082 0402324028 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 155 అండ్ స్టూడియో క్లాక్. మరి షో టైంలో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సింహంలా గర్జించగల మరో పక్షి జంతువు ఏది అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు రాకేశ్వరి ఫ్రమ్ నందిపేట్ బోదాం పోచంపల్లి నుంచి, భోగ మార్కండయ్య అండ్ అలాగే

సురేష్ ఫ్రమ్ నేరెడ్మెట్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ కరీంనగర్, అప్పలరాజు ఫ్రమ్ పడన, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, భద్రాద్రి నుంచి సతీష్ గారు, అండ్ అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాబాద్ నిజాంపేట్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్, అండ్ సావిత్రి ఫ్రమ్ కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆన్సర్ ఏంటి? సింహంలా గర్జించగల మరో జంతువు, మరో పక్షి ఏంటి అని అంటే మగ ఆస్ట్రిచ్, నిప్పు కోడి అంటారు కదా, సో అదనమాట. సో నిప్పుకోడి పక్షి ఉంటుంది కదా, అందులో మగ నిప్పుకోడి అచ్చం సింహంలాగే గర్జిస్తుందట. ఎప్పుడైనా విన్నారా నిప్పుకోళ్ళని? చూసారా? నేను దూరం నుంచి చూశాను, కానీ అది అరిచినప్పుడు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. మేబీ నన్ను చూసి అరవడం మానేసిందేమో. ఓకే రైట్. మరి ఇలా కాకుండా ఇంకొకరు కూడా ఉంటారు చెప్పండి, సింహంలా అచ్చు సింహంలా గర్జించే ప్రాణి, ఒక ప్రాణి ఉంటుంది చెప్పండి, అందరి ఇళ్లలో ఉంటారు. ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? చెప్పనా? చెప్పేసి నేను ఇలా పారిపోతానన్నమాట మీకోసం ఆ పాటేసి. ఎవరు అంటే చెప్పిన పని కరెక్ట్ టైంకి చేయకపోయినా, మాట వినకపోయినా, కావాల్సింది తేకపోయినా అరుస్తారు కదా. ఎవరు ఎవరు అంటే మీ ఇంటావిడే కదా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు కావస్తోంది. శక్తిశీలి వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సినిమాలో మనం చాలా అడ్వెంచర్స్ చూస్తూ ఉంటాం, ఎన్నో సాహసాలు. అయితే సినిమా కాబట్టి అక్కడ హీరో అయినా చేయొచ్చు, అడ్వెంచర్ లేదా హీరోయిన్ అయినా చేయొచ్చు. కానీ నిజ జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా ఇది సినిమాలో జరుగుతోందా? అచ్చం సినిమాను తలపించే ఓ సంఘటన జరిగింది 2022-2023 ఆ ప్రాంతంలో. మరి ఆ టైంలో ఆ సంఘటనలో హీరో ఎవరో తెలుసా? ఆమె పేరే క్యాప్టెన్ మౌనికా ఖన్నా. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది, క్యాప్టెన్ మౌనికా ఖన్నా చేసిన సాహసం ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. ఇందాక చెప్పాను కదా, అచ్చం సినిమాలో జరిగినట్టుగానే జరిగిన ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ అన్నమాట, స్పైస్ జెట్ విమానం. మరి అందులో హీరో ఎవరు అంటే కెప్టెన్ మోనికా ఖన్నా. నిజానికి అంటే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు వాళ్ళు అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి ధైర్యం చూపలేక చాలామంది చిక్కుల్లో పడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకొందరు ఉంటారు, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు అక్కడ ఉన్న వారిని, అక్కడి పరిస్థితులను తమ తెలివితేటలతో చాకచక్యంతో కాపాడే ధీరులు, ధీర వనితలు ఉన్నారు. అందులో ధీర వనితగా ఉంటారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. 2022 జూన్ 22, అంటే దాదాపుగా ఇప్పుడు 22 అంటే 4 ఏళ్ల క్రితం అన్నమాట, ఇదే నెలలో జూన్ నెలలో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దాదాపు అందులో 185 మంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు. అప్పుడే ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, తనతో సహా అందరి ప్రయాణికుల్ని సురక్షితంగా భూమి మీదకి చేర్చగలిగింది ఆవిడే కెప్టెన్ మోనికా ఖన్నా. ఆవిడ ధైర్యానికి, సమయస్ఫూర్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి ఆవిడ గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సమయం 2 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా గారి గురించి. అయితే పాట్నా నుంచి ఢిల్లీకి స్పైస్ జెట్ లిమిటెడ్ ఫ్లైట్ SG-723 అనే విమానం స్టార్ట్ అయింది. పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నా ఈ విమానానికి అప్పుడు పైలట్గా తన డ్యూటీలో ఉన్నారన్నమాట. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్ ఎయిర్ ఇంజన్లో మంటలు

స్టార్ట్ అయిపోయాయి. ఇలాంటి పరిణామాలు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మామూలుగా అక్కడ ఎవరున్నా కూడా కాస్త భయాందోళనకు గురవుతారు, అవునా కదా? ఇంట్లో కాస్త వంట చేస్తుంటేనో లేదంటే దీపం వెలిగిస్తుంటేనో అగరబత్తి వెలిగిస్తుంటేనో ఆ మంట మన చేయికి చిన్నపాటి ఏమంటారు ఆ వేడి తగిలితేనే మనం ఒక్కసారిగా చేతిలో ఉన్న వస్తువుల్ని కింద కదిలేస్తాం. మరి అలాంటి టైంలో అంటే అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమె చూపిన అసాధారణ ధైర్యం, ఆ ప్రొఫెషనలిజం ఏదైతే ఉందో, అంటే అలాంటి టైంలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఆ టైంలో కూడా ప్రశాంతంగా ఉండి రియల్ పైలట్ అంటే ఏంటో నిరూపించారు మోనికా కన్నా. సో ఇంజన్ పనిచేయలేదు, చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. ఆ టైంలో ఆవిడ చేసిన ఆ ఒక్క పని ఏదైతే ఉందో దాదాపుగా 190 మంది ప్రాణాలను కాపాడింది. మనం మాట్లాడుకుంటున్నాం పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా గురించి ఇవాల్టి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటాం కెప్టెన్ పైలట్ మోనికా ఖన్నా గురించి. అయితే ఎప్పుడైతే తను ఇంజిన్లో మంటలు స్టార్ట్ అవ్వడం చూసిందో, వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంజిన్ని స్విచ్ ఆఫ్ చేసి పాట్నా విమానాశ్రయంలోనే విమానాన్ని చాలా సేఫ్గా ల్యాండ్ చేసింది. అయితే ఆవిడ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, ప్రయాణికులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్న సందర్భం అది. అంటే తర్వాత విమానాన్ని పరిశీలించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, పక్షి ఢీ కొట్టడంతో ఫ్యాన్ బ్లేడ్ ఇంజిన్ దెబ్బతింది అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అయితే మరి ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మోనికా ఖన్నా అంటే, ఏ పని చేసేటప్పుడైనా కావాల్సింది ఏంటంటే అలాంటి సందర్భాల్లో. ఇప్పుడు మోనికా ఖన్నానే కాదు, మన జీవితంలో కూడా ఎక్కడైనా ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కావాల్సినవి 3 విషయాలు ఉంటాయి. ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, 2వది కరేజ్, 3వది రెస్పాన్సిబిలిటీ. సమయస్ఫూర్తి, ధైర్యం, బాధ్యత, ఈ 3 ఆలోచించగలిగితే తప్పకుండా మనకున్న ప్రాబ్లం నుంచి మనం సొల్యూషన్ని వెతుక్కోగలుగుతాం. అది కాకుండా స్ట్రెస్ని ఏమంటారు ఆ కంగారుని ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టైంలో ఆవిడతో పాటు ఇంకా 190 మంది

0: ప్రాణాలు ఉన్నాయి ఆవిడ చేతుల్లో నిజానికి ఆ టైంలో. మరి అలాంటి టైంలో ఆమె చూపిన ఆ ధైర్యం ఏదైతే ఉందో చాలామందికి ఇన్స్పిరేషన్. అన్నీ అదుపు తప్పినప్పుడు, అన్నీ అదుపు తప్పుతున్నాయి అని అనిపించినప్పుడు కూడా ప్రశాంతంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారే నిజమైన హీరోలు. అది ఆడైనా మగైనా. మరి కెప్టెన్ మోనికా కన్నా మరి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆవిడ ధైర్యానికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది ఇవాల్టి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన రేపు అత్యవసర సమావేశం ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి డాక్టర్ వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో .com ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపైన ప్రావీణ్యత ఎంతో అవసరమన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన సుమారుగా ఎకరా స్థలంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో ప్రజాకవి అందశ్రీ స్మృతివనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచేలా, పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని వసతులతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగానే నిలబడ్డాయని, బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిపోయిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జాకోరా, చందూర్ ఎత్తిపోతలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబ జీవితాన్ని మార్చే కార్యక్రమమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై ఆయన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు తావులేదని, నేరగాళ్ల పట్ల ఉక్కుపాదం మోపుతామంటూ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతమొందిందని డీజీపీ ప్రకటించారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాలోని కేంద్రీకృతమయ్యాయి. ఈ ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయన్నట్టు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 5:06 అవుతోంది. ఛాయ్తో హాయ్ కబుర్లకి స్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి సమ్మర్కి టాటా చెప్పేసి రైనీ సీజన్లోకి అడుగు పెట్టేశాం. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. మరి ఈ కూల్ కూల్ ఈవినింగ్ ని హాట్ హాట్ ఛాయ్ సిప్ చేస్తూ మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆహ్లాదకరమైన పాటలు వింటే మన ఎనర్జీ ఇంకా డబుల్ అవుతుంది కదా, ఏమంటారు? మరి ఛాయ్తో ఛార్జ్ అవుతూ హాయ్ హాయ్గా షో స్టార్ట్ చేసేద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా. అలాగే ఛాయ్తో హాయ్ కబుర్లలో బోలెడన్ విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ ఈ ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ ట్రాక్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: మీరు విన్నీ లేటెస్ట్ చాట్ బస్టర్ బ్యాండ్ మేళం సినిమాలోది. చంద్రబోస్ సాహిత్యం, విజయ్ బల్గానియన్ సంగీతంలో, రాము రాథోడ్, అదితి భావరాజు పాడిన పాట.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఫైవ్ 11 క్రాస్ చేసి 50 seconds అవుతుంది. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. ఇవాళ జూన్ 10th, మరి ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు మనం డే సిగ్నిఫికెన్స్ గురించి కూడా ఛాయ్తో హాయ్ కబుర్లో మాట్లాడుకుంటాం. అసలు ఆ రోజు ఎందుకు జరుపుకుంటామని కూడా డిస్కస్ చేసుకుంటాం కదా. మరి ఇవాళ రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్, అంటే నాగరికతల మధ్య సంభాషణ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జూన్ 10th జరుపుకుంటాం. యాక్చువల్గా ప్రపంచ సహకారాన్ని అండ్ శాంతిని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఎవ్రీ ఇయర్ జూన్ 10th ఈ నాగరికతల మధ్య సంభాషణ అంతర్జాతీయ దినోత్సవాన్ని పాటిస్తూ వస్తోంది. 2024లో చైనా ప్రతిపాదించి యునైటెడ్ నేషన్స్ ఆమోదించిన ఒక

తీర్మానాన్ని అనుసరించి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జూన్ 10th జరుపుకుంటాం. దేశాల మధ్య పౌర సంభాషణ, పరస్పర అవగాహన మరియు శాంతియుత సంబంధాలని ప్రోత్సహించడం ఈరోజు లక్ష్యం. అలాగే ప్రపంచ శాంతిని కాపాడడానికి ఉమ్మడి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు మానవ శ్రేయస్సుని మెరుగుపరచడంలో ఈ సంభాషణ యొక్క కీలక పాత్రని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది ఇవాళ్టి రోజు. 2025లో జరిగిన ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్ థీమ్ను ఒకసారి మనం గుర్తుచేసుకుంటే, ఆ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్రమోటింగ్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్, స్ట్రెంగ్దనింగ్ గ్లోబల్ సాలిడారిటీ అండ్ కోఆపరేషన్. అంటే నాగరికతల మధ్య సంభాషణని ప్రోత్సహించడం ప్రపంచ ఐక్యత మరియు సహకారాన్ని బలోపేతం చేయడంగా ఉంది. సో ఇదన్నమాట ఈరోజుకి ఉన్నటువంటి ప్రత్యేకత. మనకు తెలుసు కదా, సింధు నాగరికత, హరప్పా నాగరికత అంటే మనిషి ఆది మానవుడి నుంచి ఇవాల్టి రోజుకి ఎలా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు అన్నది మనకి నాగరికతలు అనేది చాలా పెద్ద టాపిక్. అది మీరు చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రోజుని మనం అన్ని దేశాలు కలిపి ఈరోజు ఈ సంభాషణ జరుపుకుంటారు. అసలు ఎలాంటి శాంతి నెలకొనాలి, శాంతియుత సమాజాన్ని, శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలంటే దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయం కూడా మాట్లాడుకుంటారు. ఈ సంవత్సరం ఈ చర్చలు అన్నవి న్యూయార్క్ సిటీలో జరుగుతున్నాయన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఛాయ్తో హాయ్ కబుర్లో, మరిన్ని విశేషాలున్నాయి. అందుకన్నా ముందు ఒక మంచి పాట వచ్చేస్తోంది, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి విన్న పాట అది. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, విజయప్రకాష్, శ్రేయ ఘోషల్ పాడిన పాట.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్న కార్యక్రమం ఛాయ్తో హాయ్ కబుర్లు.

0: ఎస్ జై బాలయ్య, జై బాలయ్య. ఇంకొంచెం గట్టిగా ఇవ్వాల్సిన స్లోగన్ ఈరోజు, ఎందుకంటే గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, అభిమానులు బాలయ్య బాబు అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు ఇవాళ. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ రికార్డ్ సమరసింహారెడ్డి రీ రిలీజ్ అయింది ఇవాళ. తమ హీరోని మళ్ళొక్కసారి ఆ బిగ్ స్క్రీన్ మీద చూసి కేరింతలు కొడుతున్నారు ఫ్యాన్స్. ఆ వింటేజ్ బాలకృష్ణని చూసేందుకు థియేటర్లకి క్యూ కట్టారు బాలకృష్ణ అభిమానులతో పాటు. 90s వింటేజ్ బాలకృష్ణను చూడడానికి, అలాగే ఆనాటి మెమొరీస్ని మళ్ళీ ఒక్కసారి బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయడానికి. మరి ఈరోజు బాలయ్య గారి బర్త్డే కావడంతో ఆయన యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి NBK 111 111వ సినిమా నుంచి ఒక సరికొత్త ట్రీట్ రెడీ చేశారు మేకర్స్. ఈరోజు సాయంత్రం 5:40 అంటే మరి కాసేపట్లోనే రిలీజ్ అవ్వబోతోంది ఆ టీజర్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇప్పటికే ఒక ప్రీ లుక్ పోస్టర్ అని కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. అలాగే వాళ్ళు క్యాప్షన్ ఏమి ఇచ్చారంటే, నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అంటూ ఈ మూవీకి ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్లో కూడా సాలిడ్ బజ్ని అయితే క్రియేట్ చేసేసింది. మరి బాలకృష్ణ బర్త్డే అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి. మరి మరి కాసేపట్లోనే రిలీజ్ కాబోయే ఆ ట్రీట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేస్తుందో మూవీ మీద అని ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ తెలిసిన విషయం, మనకి గోపిచంద్ మలినేని డైరెక్టర్గా ఉండబోతున్నారు ఆ NBK 111 మూవీకి. ఆల్రెడీ వీరసింహారెడ్డి అనే ఒక మూవీని డైరెక్ట్ చేశారు బాలకృష్ణ గారితో గోపిచంద్ మలినేని. అండ్ ఈ మూవీకి మళ్ళీ థమన్ కాంబో రిపీట్ అవుతోంది. బాలకృష్ణ గారి సినిమాలన్నింటికీ రీసెంట్గా థమనే మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు కాబట్టి మరి మనం కూడా విష్ చేద్దామా హ్యాపీ బర్త్డే బాలయ్య అని. మరి సమరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి ఆ సినిమాలోంచి పాట వినకపోతే ఎట్లా? 1999 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు మర్చిపోతామా చెప్పండి. అప్పటికీ ఉన్న రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టేసి దాదాపు సంవత్సరం పాటు ఆడింది ఆ సినిమా. ఒక్కసారి సమరసింహారెడ్డిగా బాలయ్యని చూడడానికి చాలా చాలా ఈగర్గా పరిగెడుతున్నారు. మరి మీకు టైం ఉంటే ఈరోజు వీలైతే చూసేయండి సమరసింహారెడ్డి సినిమాని మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద. మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు ఛాయ్తో హాయ్ కబుర్లో సమరసింహారెడ్డి నుంచి పాట విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: సిరివెన్నెల గారు రాసిన ఈ పాటని ఉదిత్

0: మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: థర్టీ త్రీ సెకండ్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. మరి అది బాలయ్య బర్త్డేకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఆ టీజర్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది మనం. మరి లెట్స్ రాక్ ఆన్ బాలయ్య, జై బాలయ్య. అండ్ ఈరోజు ఇంకొక విశిష్టత కూడా ఉంది, అదేంటంటే మన దేశ రాజకీయాలకి సంబంధించిన ఒక ల్యాండ్ మార్క్ ఇవాళ ఎస్టాబ్లిష్ అయిందనమాట. అదేంటంటే దేశ రాజకీయాల్లో రాణించడం, సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే ఆషామాషి కాదు కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రధానమంత్రిగా ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ గారిది చెక్కు చెదరని రికార్డుగా ఉండేది. అయితే స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు 15 మంది ప్రధానమంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ రోజుతో నెహ్రూ రికార్డ్ని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. 2014లో భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారు పాత రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ రికార్డుల్ని మోదీ అధిగమించి సరికొత్త చరిత్ర నమోదు చేశారు. ఇవాల్టితో తన కెరీర్లో ప్రధాని మోదీ గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డుంది. 13 సంవత్సరాలకు పైగా గుజరాత్ రాష్ట్రానికి నాయకత్వం వహించారు నరేంద్ర మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా తన పదవీ కాలాన్ని కలుపుకుని మోదీ ఇప్పుడు ప్రభుత్వ అధిపతిగా 8931 రోజులు పూర్తి చేసుకున్నారు. సో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాన్ని నడపడం అంటే ఆషామాషి విషయం కాదు కదా. అలాగే 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంస్కరణలు, జీఎస్టీ లాంటివి, లేకపోతే 3 తలాక్ రద్దు, ఆర్టికల్ ఈ కశ్మీర్ని రాష్ట్ర ప్రతిపత్తి హోదా నుంచి మళ్ళీ 2 యూనియన్ టెరిటరీస్గా ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇంకా ఎన్నో రైతులకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, పథకాలు కానీ, అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేయడం, ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో సంస్కరణల్ని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తూ వచ్చింది. నరేంద్ర మోదీ రికార్డ్ బద్దలు కొట్టారు. ఇప్పుడు ఎక్కువ రోజులు పరిపాలించిన భారత ప్రధానమంత్రిగా తన చరిత్రని లిఖించారన్నమాట. ఇలాగే సుస్థిర ప్రభుత్వం కొనసాగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక పాట విందాం, పాట తర్వాత మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం. ఛాయ్తో హాయ్ కబుర్లో స్టే ట్యూన్.

0: చుక్కల్లో చంద్రుడు సినిమా నుంచి సాంగ్ విన్నారు. సురేంద్ర కృష్ణ సాహిత్యం, చక్రి సంగీతం, షాన్ సిద్ధార్థ్ సింహ పాడిన పాట.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. 5:43 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. మరి ఛాయ్తో హాయ్ కబుర్లో ఛాయ్ ఓకే, మరి కాఫీ గురించి కూడా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? కొన్ని చోట్ల అయితే హమ్ కాఫీ కో భీ ఛాయ్ బోల్తే భయ్ అంటారు. కాఫీ అయినా కానీ ఛాయ్ అయినా పిలుస్తాం మేము, మాకు కామన్ నేమ్ ఛాయ్ అంటారు కాబట్టి. సరే, అలా అనుకునే వాళ్ళ కోసం కూడా మనం బుల్లెట్ కాఫీ అని విన్నారా? ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది ఈ సోషల్ మీడియాలో. ఈ బుల్లెట్ కాఫీ ట్రెండే నడుస్తోంది ఎక్కడ చూసినా. చాలామంది బరువు తగ్గాలి అనుకునే వారికి ఇదొక మ్యాజిక్ డ్రింక్ అని

0: చాలామంది నమ్ముతున్నారు. ఇంతకీ వాట్ ఈజ్ బుల్లెట్ కాఫీ, ఇది నిజంగా బరువు తగ్గిస్తుందా? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సాధారణంగా మనం తాగే కాఫీలో ఏముంటాయి, పాలుంటాయి, చక్కెర ఉంటుంది, కాఫీ పౌడర్ ఉంటుంది. స్ట్రాంగ్గా కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ డికాక్షన్ వేసుకుంటారు, లైట్గా తాగాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు. సర్లేవా, ఇవి కూడా చెప్పాలా అనుకోవచ్చు మీరు. అయితే బుల్లెట్ కాఫీ తయారీ విధానం వేరండి. బుల్లెట్ అంటే ఏదో బుల్లెట్స్ వేసుకుని తాగేది కాదు, నీటిలో కాఫీ పొడి వేసి బాగా మరిగిస్తారు. ఇది బ్లాక్ కాఫీ, అందులో కొత్త ఉందనుకుంటారా? మరి అక్కడే ఉంది, ఆగండి ఆగండి, పూర్తిగా చెప్పనివ్వండి. అందులో ఏం చేస్తారంటే 2 స్పూన్స్ ఆఫ్ ఘీ, 2 స్పూన్ల నెయ్యి లేదా బటర్, వెన్న వేసి ఇందులో ఉండే నెయ్యి లేదా వెన్న, ఏది మన ఆప్షన్ అన్నమాట, ఏదైనా వేసుకోవచ్చు. అందులో అసలు ఇక పాలు కానీ షుగర్ కానీ అసలు వాడరు. ఇందులో ఉండే నెయ్యి లేదా వెన్న వంటి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే మనకి కడుపు బాగా నిండిన ఫీలింగ్ ఇస్తాయి. అలా ఉన్నప్పుడు ఇక మనకి వేరే అవి తినబుద్ది అవ్వదన్నమాట. అది కామన్ కదా, జనరల్గా చాలామంది చేసే పని అది. ఏదైనా హెవీగా ఉండే ఒక ఫుడ్ ఐటెం తీసుకుంటే అది ఎక్కువసేపు మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అయితే బుల్లెట్ కాఫీ అందరికీ మంచిది కాదు. బుల్లెట్ కాఫీ ప్రతి ఒక్కళ్ళు తాగడానికి వీల్లేదు, అక్కడ కూడా ఒక కిట్కు ఉంది. ఎందుకంటే రక్తంలో కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు ఈ బుల్లెట్ కాఫీని తీసుకోకపోవడమే మంచిది అని డాక్టర్స్ సలహాలు ఇస్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ క్యాలరీస్, సరైన ప్రోటీన్స్, కూరగాయలు, వ్యాయామంతో కూడిన జీవన శైలిని పాటిస్తూ ఆకలిని నియంత్రించుకోవడానికి మాత్రమే ఈ బుల్లెట్ కాఫీని ఒక సాధనంగా వాడాలి అని చెప్పి డైటీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ సలహా ఇస్తున్నారు. కాబట్టి బుల్లెట్ కాఫీ మీ డైట్లో భాగం చేసుకోవాలి అనుకునే ముందు మీకు ఈ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే కొలెస్ట్రాల్ మీరు చెక్ చేయించుకుని ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగానే ఉన్నాయనుకుంటే యూ కెన్ గో ఫర్ బుల్లెట్ కాఫీ. అలాగే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఒకవేళ బుల్లెట్ కాఫీని స్కిప్ చేయడమే మంచిదని చెప్తున్నారు. ఇంకొక ఆల్టర్నేటివ్ తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. ఇదే అనమాట బుల్లెట్ కాఫీ వెనకున్నటువంటి కథ కమామిషు. మరి ఇది వాళ్ళకి ఛాయ్తో హాయ్ కబుల్, బోల్డన్ విషయాలు మాట్లాడుకున్నాం కదా, మంచి పాట విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్డ్.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05 దాటి 38 సెకండ్లు.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు తమ అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారమయ్యేందుకు తొలి అడుగుపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని, ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిలవబోతోంది అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ప్రధాని మోదీ దేశ ప్రధానిగా విజయవంతంగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారని, ప్రజలచే నేరుగా ఎన్నుకోబడి అత్యధిక కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కేంద్ర ప్రభుత్వం విశ్వాస్ వికాస్ జన్ కళ్యాణ్ అనే లక్ష్యాలతోనే విజయవంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్దరణకై జరుగుతున్న పరీక్షల పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను విశ్లేషణ చేసేందుకు సిడబ్ల్యూ

0: యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలచే పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించి 106 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈరోజు టామ్ కామ్ ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపై ప్రావీణ్యత ఎంతగానో అవసరమన్నారు.
1: ఈ అవకాశం ఏదైతే ఉందో మనము దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరి పైన ఉంది. నేను అందరినీ ఇదే చెప్తున్నాను, అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే చెప్తున్నాను. మీరు కూడా మీ యూత్ ని మోటివేట్ చేయండి, యువకులకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను వాడుకోవటం.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభల్లో పాల్గొని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఓల్డ్ ఏజ్ సంబంధించిన వారికి కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవాలి, ఉన్న పెన్షన్ పెంచుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఈ నెల నుంచి కూడా గుర్తించాలని చెప్పి వారికి మీ సేవ దరఖాస్తు పరిశీలన దరఖాస్తు జరుగుతాం. తప్పనిసరిగా ఈ 11 కోట్ల రూపాయలకు ఏర్పాటు సంబంధించి ఎక్కడెక్కడైతే అర్హులను వారందరికీ కూడా ఇప్పించే బాధ్యత ఈ సభ వారికి తీసుకుందాం మాట కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ,
0: ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గౌడ సోదరులకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్దమని, దీనిపై కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో మీనాక్షి నటరాజన్ను ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే ఆమెను డిస్క్వాలిఫై చేశారన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై ఆయన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి ఋతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం వీటి ప్రభావంతో ఈరోజు నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. దీంతో ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఎల్లుండి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు కోట్ల మంది భారతీయులు చదివే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే జాతీయ ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి వేడుకలు రాష్ట్రీయ శ్రీరామసేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నిర్వహించారు. అలాంటి మహనీయులను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రీయ శ్రీరామసేన అధ్యక్షులు జిల్లెల గోవర్ధన్ కోరారు.
3: ఈ భారత ప్రజానీకాన్ని, యావత్ సమాజాన్ని ఏకతాటిపై నడిపించడానికి భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అనే భారత ప్రతిజ్ఞని రచించి మనకు అందించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. వారు 1964 సంవత్సరంలో ప్రతిజ్ఞను రచించి ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ చాంగ్లా గారి అందించడంతో 1965 జనవరి 26న ప్రతిజ్ఞని అధికారికంగా భారత పాఠ్యాంశాలలో రూపొందించడం జరిగింది.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కృషి చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు ముక్కల రాజశేఖర్ ఆకాశవాణికి తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నేమ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు అనేక మొక్కలు నాటినట్లు చెప్పారు.
4: దేశ అభివృద్ధిని గురించి ఎంతో విశేష కృషి చేశారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా వారు ఎంతో కృషి చేసి వారి మదిలో నుంచి వచ్చినటువంటి ఏక్ పేడ్ మాకేనామ్ అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కోట్లాది మొక్కలను నాటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలియజేయటకు నేను సంతోషిస్తున్నానండి.
0: పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంతో ప్రజల్లో

రోడ్డు భద్రతపై చైతన్యం పెరిగిందని రాజన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గిత్తే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో గంజాయి నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఐపీఎస్ అభిలాష్ బిస్ట్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేశముఖి గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన గ్రామసభలో ఆమె ఈరోజు పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రామచంద్రపురంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభకి ఆయన హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 6:21 అవుతోంది. డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

6:24 స్టూడియో క్లాక్ లో డ్రైవ్ టైమ్ హిట్స్ అండ్ ఇది డ్రైవ్ టైమ్ కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అండ్ నిన్న మనం చూసాం కదా చాలా

ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హాయిగా స్లోగా మ్యూజిక్ వింటూ మన జర్నీని ఇంకొంచెం గ్లోరిఫై చేసుకుంటే ఎంత బాగుంటుంది. అండ్ వివిధ భారతిలో ఈ టైంలో పాటలు వింటూ మీ డ్రైవ్ టైంని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోండి. మరి డ్రైవ్ టైం హిట్స్లో ముందుగా మనం ఇవాళ బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా వీరసింహారెడ్డి సినిమా నుంచి ఒక ఎనర్జెటిక్ ట్రాక్తో డ్రైవ్ టైం హిట్స్ని స్టార్ట్ చేద్దాం. రామజోగి గారి శాస్త్రి గారి సాహిత్యం, ఎస్ఎస్ థమన్ సంగీతంలో రామ్ మిర్యాల, స్నిగ్ధ శర్మ పాడిన ఈ బ్యూటిఫుల్ నెంబర్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా

డ్రైవ్ టైమ్ హిట్స్ లో నెక్స్ట్ మనం వినబోతున్న పాట మృగరాజు సినిమా నుంచి. ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ గారు పాడిన పాట. రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం, కాలభైరవ శ్రీనిధి నయనా నాయర్ పాడిన పాట పెళ్లి సందడి సినిమా కోసం.

0: రాజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:40 కావస్తోంది. ఇప్పుడు విందాం వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I'm going to talk about some important issue, that is exams. Prati oka parent ki teacher ki important entante pillalu pass kavadam. Dantlo board exams aithe inka important. Chala mandi pillalu edadanta aadutu paadutu untaru. పరీక్షలు రాగానే కంగారు పడిపోతుంటారు. అలా కాకుండా నిదానంగా కూర్చొని ఇప్పటి వరకు ఏం చదివారో, ఏం తెలుసుకున్నారో దాన్ని మళ్లీ ఓసారి రిమైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్ చదవాలి. చదివినంత వరకే కాదు, అది మనం ఎంతవరకు రాయగలం అనేది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్ లో ముఖ్యంగా రాత బాగుండాలి, రాసేది ఏదైనా చక్కగా లెజిబుల్ గా ఉండాలి, గుండ్రంగా అక్షరాలు ముత్యాల్లా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిగా ఫీల్ అవ్వద్దు, ఎంతవరకు వచ్చో అది రాయాలి. రాని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. అయిపోయిన పరీక్షల గురించి అతిగా ఆలోచించకూడదు. తర్వాత పరీక్షలేంటో ఎలా రాయాలో చూడాలి. హెవీగా తినకూడదు, సులభంగా అరిగేవి ఫైబర్ తీసుకోవాలి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తాగాలి, నిద్ర సరిగ్గా పోవాలి. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి, వారిని బాగా చదువుకునేందుకు ప్రోత్సహించాలి. అంతేగాని పర్సెంటేజ్ రావాలి, ఫెయిల్ అవ్వద్దు అంటూ భయపెట్టకూడదు. పరీక్షలు వస్తున్నాయి అంటేనే టెన్షన్, అటు విద్యార్థులలోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ. మరీ ముఖ్యంగా బోర్డ్ పరీక్షలైతే ఇక చెప్పనక్కర్లేదు. టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. మీ బ్రదర్స్ సిస్టర్స్ కి కానివ్వండి, మీ నేబర్స్ కి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి, మీ రిలేటివ్స్ తో ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పే టిప్స్

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఇక స్టూడెంట్స్ అయితే చేతన్ చెప్పే టిప్స్ చేయడానికి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. ఫస్ట్, లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దట్ ఈస్ సెటింగ్ అ గోల్. సెకండ్ ఈస్ ప్రణాళిక ప్రకారం చదవాలి, ప్లానింగ్ ఉండాలి. థర్డ్, సమయ పాలన, పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. ఫోర్త్, అర్థం చేసుకుని చదవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఫిఫ్త్, భయపడద్దు, డోంట్ ప్యానిక్ మై డియర్ ఫ్రెండ్స్. సిక్స్త్, నిద్ర, తిండి కూడా ముఖ్యం, ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. నౌ ఇప్పుడు ఒక్కో పాయింట్ ని కొంచెం డీటెయిల్ గా చెప్తే మీకు బాగా క్లియర్ గా అర్థం అవుతుంది. సో లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చెప్పాను ఏంటంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, సెటింగ్ అ గోల్ అని. పరీక్షలకు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలనిపిస్తుంది. నేను ఈ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అని ముందే అనుకుని చదవాలి.

చదవాలని పట్టుదల పెరుగుతుంది. గోల్ పెట్టుకుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తుండటానికి ఒక కాగితం పైన గోల్ని రాసి మీకు కనిపించేటట్టు దగ్గరగా ఉంచుకోవాలి. మర్చిపోయే అవకాశం ఉండకూడదు. నెక్స్ట్ ఇస్ ప్రణాళిక ప్రకారం చదవాలి, ప్లానింగ్ చేసుకోవాలని చెప్పాను కదా. కొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు, తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి గాబరా పడిపోతారు. అలా కాకుండా ముందు నుండే ఏ రోజుకు ఆ రోజు చదవడం వల్ల పరీక్షల టైంలో టెన్షన్ ఉండదు. ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక్కరోజులో మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజుకే చదవాలి, ఏ పాఠాలు చదవాలి అని అనుకుని చదవాలి, ఏ రోజుల్లో ఏమి పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజుల్లో ఏమి పూర్తి చేస్తాను అని గుర్తు పెట్టుకోవడానికి పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరికి కన్ఫ్యూజన్ ఉండదు. పంక్చువాలిటీ, సమయ పాలన చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు, అయితే ఏది ఎప్పుడు చదవాలో వారికి సరిగ్గా గుర్తుండదు. దానికి అర్థం వాళ్లు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని. అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్ట్ చదవాలి, అలాగే ఏ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు. రాత్రంతా మేలుకొని చదవడం కన్నా సమయ పాలన మేలు కదా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, రాత్రి ఎంతవరకు చదవాలి అనేది ఎవరెవరి వ్యక్తిగతం. ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతాను అనుకుంటారు, కొంతమంది తెల్లారుజామున చదివితే చాలా బాగా చదువుకుంటాము అని అనుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టిక్యులర్ క్యాండిడేట్. ఒక గంటలో ఒక సబ్జెక్ట్ చదవాలని అనుకున్నారు, ఆ గంటలో ఎన్ని లాంగ్ ఆన్సర్స్ ఎన్ని షార్ట్ ఆన్సర్స్ చదవాలో అనుకుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక లాంగ్ ఆన్సర్ 10 మినిట్స్ లో పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకుని కూడా పూర్తి చేయొచ్చు. ఇలా ఒక్కొక్క క్వశ్చన్ కి టైం ఫిక్స్ చేసుకుని చదవడం వల్ల గాబరా లేకుండా ఉంటుంది. చదివేది అర్థం చేసుకుని చదవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. పుస్తకాలు ముందేసుకుని ఊరికే కంఠపాఠం చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకుని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి. ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అని బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే, కీ పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది. రివిజన్ అప్పుడు ఈ కీ పాయింట్స్ అన్నీ ఉపయోగపడతాయి. చదివిన ఆన్సర్ని అర్థం చేసుకుని పుస్తకం మూసేసి సొంత పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. చదివిందయ్యాక వదిలేయకుండా మొత్తం రాయాలి. రాయడం వల్ల జవాబు బాగా గుర్తుంటుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఇస్ భయపడొద్దు, డోంట్ ప్యానిక్. ఎగ్జామ్స్ కి చదవడానికి కూర్చున్నప్పుడే డౌట్స్ బాగా వస్తాయి. ఎందుకంటే క్లాస్లో బాగా ఎంజాయ్ చేసేసారు, అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు రియల్గా చదవడానికి కూర్చున్నప్పుడేమో ఏవి అర్థం కావట్లేదు, టీచర్ని అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది. టీచర్స్ ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడగరు, దే ఆర్ వెరీ షై అండ్ టిమిడ్ బై నేచర్. ఇది సరైన అలవాటు కాదు, అడగడానికి ముందుకు రారు. రావాలి, అడగాలి. ఒకవేళ అడగకుండా అలాగే ఉండిపోతే చివరికి వాళ్లే నష్టపోతారు. ఏదైనా సబ్జెక్టులో డౌట్ వస్తే ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి, చేతకాకపోతే అప్పుడు టీచర్ని అడగండి. నిద్ర తిండి కూడా ముఖ్యమే. ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. పరీక్షల సమయంలో చదువుకోవాలి కదా అని తిండిని నిద్రని నిర్లక్ష్యం చేయకూడదు. ఎగ్జామ్ టైమ్స్ లో కూడా మినిమం ఆఫ్ 6 అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. నిద్ర తిండి మానుకొని చదివితే తీరా ఎగ్జామ్స్ ముందు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తిండి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి తిని బాగా చదువుకోవాలి. With this wonderful information about how to crack your board exams and come out with flying colors, this is Chetan signing off for today. I'll get back to you in our next segment with more such useful information. Till then, bye.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనంలో అత్యవసర వైద్యం, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈ అంశం గురించి ప్రముఖ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ కొండూరు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. తప్పక ట్యూన్ చేసుకోండి ఈరోజు రాత్రి 7:15 నుంచి 7:30 మధ్య ఆరోగ్య జీవనం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 11 రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324052, మరొక నెంబరు 2324085, 2955092323. దూర ప్రాంతం చేస్తున్న వాళ్ళు 040 STD కోడ్ జత చేయాలి. తప్పక వినండి హలో డాక్టర్ రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్య. అంశం రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవాల్సిన విషయాలు. పాల్గొంటున్న వారు కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల్ల నందకిషోర్ గారు. గమనిక విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జన

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: マヌジェネレンジェネ。
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రిమండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4,399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4,398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన విశ్వాస్ ఆర్ జన భాగీదారీకి శక్తిక ప్రతీక.
0: ఈ సమావేశంలో 2,169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్, గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: Three decisions were taken in today's cabinet meeting. One decision concerns the expansion of the Ahmedabad metro, while other two relate to Amravati, the new capital city being developed in Andhra Pradesh. The cabinet approved the Ahmedabad metro phase 2A corridor from Koteshwar Road to the airport in Amravati. Several central government offices will be brought together in a single complex. Two projects have been approved for this purpose, a residential complex and an office complex.
1: So residential complex or office complex?
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం.

ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే, పాపోవా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలనా సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్దరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్ జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ది పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీ రాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్దతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు.
రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్ర

తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్దతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్రమోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:15 కావస్తోంది. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం. అత్యవసర వైద్యం, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈ అంశం గురించి ప్రముఖ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ కొండూరు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన అత్యవసర వైద్యం, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈ విషయం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కొండూరు రంజిత్ కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి కనుక్కుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: అందరికీ నమస్కారం సార్.
0: ఎమర్జెన్సీ అనగానే మనకు సాధారణంగా గుర్తుకొచ్చేది ఏదైనా ఒక యాక్సిడెంటో లేకపోతే హార్ట్ అటాకో బ్రెయిన్ స్ట్రోకో ఇలా అంటుంటాం. ఎమర్జెన్సీ అని ఏ సిచ్యువేషన్ అంటారు డాక్టర్ గారు?
1: సో మనకి ఒక మనిషి ఎలా ఉన్నాడు అని ఒక బేసిక్గా చెప్పాలి అంటే 3 థింగ్స్ చూస్తామండి. 1 ఏ ఎయిర్వే, బి బ్రీతింగ్, సి సర్క్యులేషన్. ఈ 3 కూడా. ఇప్పుడు మీరు మనలాగా నాలాగా మాట్లాడుతున్నాము, స్పృహలో ఉన్నాము అంటే ఆ ఏబీసీ 3 బాగున్నట్టే.
0: సో ప్రాణాపాయ పరిస్థితిని మనం నిర్ధారించుకోవాలంటే ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్లో తేడా లేకుండా
1: చూసుకోవాలి.
0: సో ఇలా జరిగినప్పుడు మనం ముఖ్యంగా కొన్నిసార్లు గమనిస్తుంటాము, మన తప్పిదం వల్లనో ఇతర తప్పిదం వల్లనో ఏదైనా కారణం చేత యాక్సిడెంట్ అవుతుంది.
1: అవును సార్.
0: యాక్సిడెంట్ అయినప్పుడు జరిగిన ఇంజూరీస్లో ఒకవేళ కాలు చేతులు విరగడము, బ్లీడింగ్ కావడము, స్పృహ కోల్పోవడము ఇలాంటి సందర్భాలు చూస్తుంటాం. అలాంటి పరిస్థితిని వెంటనే ట్రీట్ చేయాలంటే, వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి రావాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి?
1: సో నేను చెప్పినట్టుగా మీకు ఏబీసీ అనేది అన్ని జబ్బులలో చూస్తాము. యాక్సిడెంట్కి వచ్చేటప్పటికి ABCDE కూడా చూస్తాం సార్. డి ఏంటంటే డిసెబిలిటీ అంటాం. అంటే బ్రెయిన్కి ఇంజురీ ఉందా లేదా, బ్రెయిన్ వల్ల బాడీలో పార్ట్స్ కదులుతున్నాయా లేదా, దాని బ్రెయిన్ యొక్క ఫంక్షన్ బాగుందా లేదా అనేది డిసెబిలిటీ కింద వస్తుందండి. ఈ అనేది ఎక్స్పోజ్ చేస్తాం, ఎందుకంటే బ్లీడింగ్ ఉండొచ్చు కాబట్టి మనకు తెలియదు కాబట్టి మొత్తం బాడీ ఎక్స్పోజ్ చేసి చూసుకోవాలి. ఈ 2 యాడ్ అవుతాయి. సో ట్రామాలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను సార్ మీకు, దాన్ని ట్రైమోడల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెత్ అంటాం. ట్రైమోడల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక గ్రాఫ్ గీస్తే యాక్సిడెంట్ వల్ల చనిపోవడానికి 3 రకాలుగా 3 టైం పీరియడ్స్లో చనిపోయే అవకాశం ఉంది. 1 ఇమ్మీడియట్, అంటే అక్కడ యాక్సిడెంట్ అవగానే అక్కడికక్కడే చనిపోతుంటారు. అదంటే మేజర్ ఈవెంట్ అంటే
0: స్పాట్ డెత్.
1: స్పాట్ డెత్ ఎందుకు అంటే ఐదర్ బ్రెయిన్ కి బాగా డ్యామేజ్ ఉండాలి, లేకపోతే మేజర్ వెజల్స్ అంటే హార్ట్ కానీ అయోర్టక్ కానీ లేకపోతే మేజర్ బ్లడ్ వెజల్స్,

0: రొట్టెలో కానీ మొత్తం చీలిపోయి రక్తం అక్కడికక్కడ కరిగి పోయేసి చనిపోతారనమాట. రెండోది పక్కన పెడదాం, మూడోదానికి వద్దాం. మూడోది ఎప్పుడు వస్తుంది అంటే నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. అంటే మనం మనలాగా నార్మల్గా ఉన్నంత వరకు మన బాడీ మనల్ని కాపాడుతుంది సార్. ఎప్పుడైతే మనకి యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో అయ్యో, స్కిన్ బ్రీచ్ అంటాం లేకపోతే బోన్ బ్రేక్ అంటాం, ఇలాంటివి జరిగినప్పుడు మన బాడీలోకి కొన్ని బ్యాక్టీరియా అనేవి వెళ్తాయి, అవి ప్రమాదకరంగా మారుతాయి. ఎప్పుడు మారుతాయి? అది ఎమ్మటే చంపవు, నిదానంగా లోపల గ్రో అవుతూ చేస్తూ దాన్ని సెప్సిస్ అంటాం, డిసెబిలిటీ అంటాం. డిసెబిలిటీ తోటి సెప్సిస్ తోటి చనిపోయే వాళ్ళు నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత ఉంది, అదని థర్డ్ మొడాలిటీ ఆఫ్ డెత్ అంటాం దాన్ని. మిడిల్కి వస్తే సెకండ్, ఇప్పుడు అంటే ఫస్ట్ 1 అవర్ నుంచి 6 అవర్స్ మధ్యలో డెత్ అవుతుంది సార్. మనం మేజర్గా ప్రివెంట్ చేయగలిగేటి ఇవి డెత్ సార్. ఇప్పుడు ట్రామాలు
1: స్పాట్ డెత్ ఎలాగో
0: చేయలేము
1: కాబట్టి మీరు అన్నట్టుగా మూడో విధానంలో ఇంజురీ అయ్యి ఆ ఇంజురీ వల్ల ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ సరిగ్గా ట్రీట్ చేయక అది పరిణితి చెంది మనం ప్రాణాంతకంగా చేయడం అనేది కొంత కాలానుగుణంగా జరుగుతుంది. కానీ రెస్క్యూ చేయాల్సిన పీరియడ్ మీరు అన్నట్టు నెంబర్ 2 అంటే మనం వాళ్ళకి ఏదైనా బ్లీడ్ అయినా కాన్షియస్ గా మీరు అన్నట్టుగా బ్రెయిన్ కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది అని వాళ్ళు కోహరెంట్ గా ఉండి జవాబు చెప్పగలుగుతున్నారు, మూమెంట్స్ లో ఏమైనా ఇబ్బంది అని ఇవన్నీ గమనించేసి ఈ యాక్సిడెంట్ అయిన 1 to 6 అవర్స్ లోపల గనక మనము ఎమర్జెన్సీ మెడిసిన్ దగ్గర తీసుకెళ్లినట్లయితే ఖచ్చితంగా బిగ్ డ్యామేజ్ అంటే పెద్ద డ్యామేజ్ జరగకుండా
0: ప్రివెంట్ చేయొచ్చు సార్. డెత్ ప్రివెంట్ చేయొచ్చు సార్, సింపుల్. ఇంకా దీంట్లో వేరే డౌట్ లేదు సార, డెత్ ప్రివెంట్ చేయొచ్చు.
1: అంటే బాహ్యంగా పెద్దగా దెబ్బలు కనబడకపోయినా ఆ కింద పడ్డ గానీ యాక్సిడెంట్ అయిన విధానం బట్టి ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరిగిందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేయాలి. కింద పడ్డాను లేచాను నాకేం పర్వాలేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనడానికి లేదు, ఖచ్చితంగా ఎమర్జెన్సీ స్క్రీనింగ్ చేయించుకుంటే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం.
0: కరెక్ట్ సార్.
1: యాక్సిడెంట్ అయిన తర్వాత కింద పడతారు, కాసేపటికి వామిటింగ్ అవుతుంది వాళ్ళకి, ఆ వామిటింగ్ అయిన తర్వాత ఏదో వామిటింగ్ రాకుండా మెడిసిన్ వేసేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతారు, ఆ మరుసటి రోజే చనిపోయినట్టుగా తెలుస్తుంది
0: సార్.
1: ఇది ఎలా జరుగుతుంది? అప్పుడు వాళ్ళు చేసిన నిర్లక్ష్యమైంది.
0: సో మనకి ఈడిహెచ్ అని ఒకటి ఉంటుంది సార్ బ్రెయిన్. ఇప్పుడు మనకి క్రికెట్ ఆడుతూ ఉంటారు, సడన్ గా బాల్ వచ్చి మెదడుకి తాకుతుంది, అప్పటికప్పుడు కొంచెం అన్కాన్షియస్ అవుతారు బట్ లేస్తారు. దీన్ని లూసిడ్ ఇంటర్వెల్ అంటాం, అంటే ఒక ఒక గ్యాప్ అనమాట.
1: సో బ్రెయిన్
0: ఆ టైం బీయింగ్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. దాని తర్వాత స్లోగా వామిటింగ్ అవుతుంది, వామిటింగ్ రాకుండా మెడిసిన్ వేసుకుంటారు, వెళ్తారు. కొందరికి బాగా ఫాస్ట్గా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు తొందరగా చనిపోతారు, స్లోగా బ్లీడింగ్ అవుతారు లేటే చనిపోతారు. కాకపోతే ఎప్పుడు మనం గుర్తించాలి అంటే దాన్నే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటామండి. బ్రెయిన్లో దెబ్బ తగిలిందా లేదా అని గుర్తు చేసుకోవడానికి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. దాన్ని ఏంటి అంటే వామిటింగ్, 2 సార్ల కంటే ఎక్కువ వామిటింగ్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి.
1: నార్మల్ బ్లీడింగ్ ఉండే అవకాశం
0: ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మబ్బు మబ్బుగా ఉన్నా, పక్షవాతంలాగా ఒకవైపు మాట్లాడకుండా ఉన్నా, చూపు దెబ్బతిన్నా, దాని తర్వాత డ్రౌజినెస్ అంటాం మగతగా ఉన్న, తర్వాత బీపీ ఫ్లక్చుయేషన్ అన్నట్టు బ్రీతింగ్ ఏబీసీ కాంప్రమైజ్ అవుతూ ఉన్నా, ఇలాంటివి ఫిట్స్ వచ్చిన చెవి ముక్కు నోట్ల నుంచి బ్లీడింగ్ అవుతున్నా, ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా సిటీ స్కాన్ చేసి బ్రెయిన్లో బ్లీడింగ్ ఉందో లేదో చూసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే చావని నివారించవచ్చు అండి.
1: ముఖ్యంగా మీరు అన్నట్టు అంటే రోడ్డు పైన యాక్సిడెంట్ కావచ్చు, కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఇంట్లోనే
0: పడిపోతారు,
1: అలాంటప్పుడు కూడా ఏదో కాలుకి దెబ్బ తగిలింది మడత పడిందని చూస్తారు, కానీ బ్రెయిన్ లో బ్లీడ్ అయిందనే ప్రమాదం గమనించరు. ఏదేమైనా గానీ ఫెసిలిటీ ఉన్న డాక్టర్ ఎమర్జెన్సీ మెడిసిన్ చూసే డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటకు వస్తాము, ఆ తర్వాత ఏ డిస్కంఫర్ట్ అయితే మనకు ఏర్పడిందో దాన్ని ట్రీట్ చేయడానికి మిగతా డాక్టర్లు రొటీన్ ప్రాసెస్ లో చేయడానికి అవకాశం ఉంటుంది. ముందు మని ఉంటేనే కదా మనగలిగింది, సో ప్రాణం ఉండాలి
0: అంతే.
1: సో ప్రాణాన్ని కాపాడేదే ఎమర్జెన్సీ మెడిసిన్. సో ఎమర్జెన్సీ మెడిసిన్ ద్వారా స్క్రీన్ చేసినట్లయితే తర్వాత ట్రీట్మెంట్ ప్యాటర్న్ చూసుకోవచ్చు.
0: నార్మల్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ లో ఉండే పద్ధతికి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పద్ధతికి ఒక చిన్న వ్యత్యాసం చెప్తాను మీకు. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ నేనే పేషెంట్ బయట చూశాను అనుకోండి, ఫస్ట్ తనకి వచ్చిన కంప్లైంట్స్ అన్ని వింటాను, తన హిస్టరీ చూస్తాను, తను ఏ మెడిసిన్స్ వేసుకుంటున్నాడో చూస్తాను, ఎన్ని చూస్తాను నాకు 10 నిమిషాలు పావుగంట పట్టొచ్చు. దాని తర్వాత ఒక ఇది ప్రాబ్లం అయిండొచ్చు అనుకుని తనకి స్కాన్స్ రాయడమో లేకపోతే అలాగే ట్రీట్మెంట్ రాయడమో చేసేసి తనకి ట్రీట్మెంట్ చేసి పంపించడం జరుగుతుంది. ఎమర్జెన్సీలు అలా ఉండదండి. నేను ఎగ్జామిన్ చేస్తూనే ట్రీట్మెంట్ సైమల్టేనియస్గా చేయాలి, హిస్టరీ సైమల్టేనియస్గా తీసుకోవాలి, డిసిషన్ సైమల్టేనియస్గా తీసుకోవాలి, స్కాన్స్ సైమల్టేనియస్గా చేయాలి, అన్నీ కలిపి చేస్తేనే పేషెంట్ యొక్క టైంని మనం సేవ్ చేయగలుగుతాం. అదొక్కటే పెద్ద వ్యత్యాసం అవుట్ పేషెంట్కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్.
1: అన్ని సర్వీసెస్ ఒక దగ్గర ఉండేదే ఎమర్జెన్సీ మెడిసిన్.
0: అవును సార్.
1: పెద్దవాళ్ళు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ ఒక ఆడుకుంటూ ఉండే చిన్నపిల్లలు ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పూర్తిగా వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉండరు. పెద్దవాళ్ళ విషయంలో అయితే ప్రస్తుతం ఉండే కాలంలో దాదాపుగా చాలా మందికి బీపీఎను, షుగర్ను, ఇతర కోమార్బిడ్ కండిషన్స్, కొన్ని ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళని ఎమర్జెన్సీ మెడిసిన్ తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో ఉండే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏ మెడికేషన్ మీద ఉన్నారన్న విషయం

0: చెప్పాల్సిన అవసరం ఉందా?
1: ఉంది సార్. వాళ్ళకి ఎలాంటి జబ్బులు ఉన్నాయి, దానికి ఎలాంటి మందులు తీసుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళను ఆస్పిరిన్ మీద ఉంటారు. ఆస్పిరిన్ అంటే రక్తం గడ్డగట్టకుండా రక్తం పలచబడి ఉండడానికి మనం ఒక మెడిసిన్ తీసుకుంటామే, దాన్ని ఆస్పిరిన్, మోస్ట్ కామన్ ఆస్పిరిన్ అంటాము. ఇంకా కొన్ని ఉంటాయి, క్లోపిడోగ్రిల్ అంటాము, ఇలిక్విస్ అంటాము, చాలా రకాలు ఉంటాయి. కానీ దాంట్లో ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ రక్తం పలచబడటానికి ఇస్తాం. అలాంటి మెడిసిన్ మీద ఉన్న వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా సరే బ్లీడింగ్ అవుతుంటాయి,

0: ఇంపార్టెంట్ మెడిసిన్ రక్తం పలచబడటానికి ఇస్తాం. అలాంటి మెడిసిన్ మీద ఉన్న వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా సరే బ్లీడింగ్ అవుతుంటే, రక్తం కారుతుంటే ఆగదు. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటాం మనం గడ్డగట్టకుండా ఉండడానికి, అలాంటప్పుడు గడ్డగట్టదు, సో బ్లీడ్ అవుతూనే ఉంటారు. సో అది బయట దెబ్బ తగిలినా బ్రెయిన్ లోపల దెబ్బ తగిలినా సరే ఆ బ్లీడింగ్ అనేది ఆగిందా లేదో చూసుకోవడానికి కంపల్సరీగా స్కాన్ చేసుకోవాలి, అండ్ ఆ యొక్క బ్లీడింగ్ ఆపగలగాలి. మనం ఆపితే ప్రాణానికి అపాయం ఉండదు.
1: కాబట్టి శ్రోతలందరూ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా అనారోగ్య పరిస్థితుల వల్ల ఏదైనా మెడిసిన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నట్టయితే అది ఇంట్లో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉండాలి. అది ఒక దగ్గర రాసి పెట్టుంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు డైరెక్ట్ గా డాక్టర్ చెప్తే రైట్ ట్రీట్మెంట్ రైట్ టైంలో జరిగే అవకాశం ఉంటుంది.
0: అవును సార్, మోస్ట్ ఆఫ్ ద నా దగ్గరకు వచ్చే పేషెంట్ చాలా మందిలో ఒక్కొక్కరికి ఒక 4-5 డాక్టర్ల దగ్గర ఉండే ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయండి, అందరి ఉంటాయి. కానీ చాలా ఇంపార్టెంట్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వాళ్ళందరి మెడిసిన్స్ తీసుకొని మీరు ఒక షీట్ లో పెట్టుకుని పొద్దున ఏం తీసుకుంటున్నారు, మధ్యాహ్నం ఏం తీసుకుంటున్నారు, నైట్ ఏం తీసుకుంటున్నారు, తినకుండా తిన్న తర్వాత ఎంత డోసేజ్ ఏం సంగతి ఒక క్యాలెండర్ లాగా పెట్టుకుని తీసుకున్న రోజు టిక్ పెట్టుకుంటే లాస్ట్ ఎప్పుడు తీసుకున్నారు, నెక్స్ట్ డోస్ ఎప్పుడు తీసుకున్నారో కూడా చాలా బెటర్ గా ఉంటుందని నా ఒక చార్ట్ తయారు చేసి నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను, ఇలా పెట్టుకోండి అనేసి.
1: మిగతా ఎన్నో విషయాల్లో టైం వేస్ట్ చేస్తుంటారు పెద్దవాళ్ళ పట్ల, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళ పట్ల ఒక షీట్ మెయింటైన్ చేసుకుని ఇప్పుడుండే మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు డీటెయిల్స్ సడన్ గా కావాలంటే. కానీ వాళ్ళ మెడికల్ హిస్టరీ కనుక చూపించినప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు అది చాలా ఉపయోగకరంగా ఉండి వాళ్ళని కాపాడడానికి చాలా సహకారిగా ఉంటుంది. లేదంటే ఆ టెస్ట్లన్నీ చేసి అవన్నీ రిపోర్ట్లు వచ్చే లోపల టైం కూడా
0: తెలియదు సార్. చాలా మందికి నా దగ్గర సగం మందికి అసలు వాళ్ళకి హిస్టరీ తెలియదు సార్, చెప్తున్నాను కదా. అప్పుడు నేనేం చేస్తాను, ఓకే సో మీరు మెడిసిన్ ఎక్కడ కొంటారు, మీ ఫార్మసీ బిల్ ఉందా, మీరు ఎప్పుడైనా ఒకరికి మెసేజ్ పంపించుంటారా, ఆ మెసేజ్ తీయండి అంటే వెతికి కనీసం ఆ 50% మందిలో ఒక 90% మందిలో మన మెడిసిన్స్ ఉందో లేదో కనుక్కున్నాం మేము జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఫోన్ అందరి చేతిలో ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు ఫోన్లో సేవ్ చేసుకుంటే ఇట్స్ వండర్ఫుల్.
1: డాక్టర్ గారు, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుంటుంటారు కొందరు, మీరు అన్నట్టుగా ఆస్పిరిన్ లాంటివి అలాగే కాకుండా ఇంట్లో ఒకరికి జబ్బు వస్తే ఆ మెడిసిన్తో తగ్గిందని ఇంకొకరు తీసేసుకుంటారు, అదే కదా మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు ఫీజు కట్టడం, తగ్గిపోతుంది కదా అంటారు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటి, దీన్ని ఎలా నివారించాలంటారు?
0: ఈ మధ్య కాలంలో చాలా అలవాటు ఏంటంటే, నేను మెడికల్ షాప్కి వెళ్తే మెడికల్ షాప్లో మందులు ఇచ్చేశారు.
1: ఒక 5 సంవత్సరాలు MBBS చేసి 2 సంవత్సరాలు PG చేసి 5-6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే గానీ ఈ మెడిసిన్ ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలని నిర్ణయించే డాక్టరు ఒక మెడికల్ షాప్ ఓవర్ ద కౌంటర్ ఇవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, నక్కకి నాగలో అనుకున్నంత డిఫరెన్స్ ఉంటుంది.
0: సో ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన ఎంతమంది పేషెంట్లలో చాలా మంది చెప్పారు ఈ విషయాన్ని, అందరిలో కూడా ఒక్కరు కూడా కరెక్ట్ పద్ధతి కానీ కరెక్ట్గా మెడిసిన్ కానీ కరెక్ట్గా ఇన్ని రోజులు తీసుకోవాలి, ఇన్ని రోజులు తీసుకోకపోతే రావమని కానీ అట్లాంటి ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అలాగ ఇది తీసేసుకోండి పోండి అని చెప్పిన వాళ్ళే ఉన్నారు సార్. ఒక్కళ్ళకు కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. కానీ ఇన్స్ట్రక్షన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి సార్. మీరు ఎమర్జెన్సీ అని వచ్చారు కాబట్టి ఇస్తున్నాను, బట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కలవాలి అని ఒక మాట ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే, అలా తీసుకోవడం వల్ల మేము చాలా ఎలర్జీస్ కానీ చూస్తాము, డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యేదాకా మా దగ్గరికి రాకపోవడాన్ని చూస్తాము, కొంచెం బ్యాడ్ కండిషన్ అయ్యేదాకా చూస్తాము. సో కొందరు ఏంటంటే సెగ్గడ్లు అంటారు సార్, చాలా సింపుల్ అనుకుంటారు కానీ అది సెప్సిస్ వస్తుంది, వాళ్ళ ప్రాణాంతకం వస్తుంది. సో తెలియదు కదా సార్ వాళ్ళకి, ఎన్ని అవుతాయని కూడా తెలియదు పాపం. అందుకే ఏదో జ్వరమే కదా, నార్మల్ జ్వరమే కదా, పోయి పారాసెటమాల్ తెచ్చుకుంటే అయిపోతుంది అన్న టైప్లో ఎవరు కూడా యాంటీబయాటిక్స్ 3 రోజులు వాడే వదిలేస్తారు, మళ్ళీ మన దగ్గరకు వచ్చేసారు వాడేమో తగ్గలేదు అంటారు. సో అంటే మన ఆరోగ్యాన్ని వరకు వచ్చేటప్పటికి నిర్లక్ష్యం చేయకూడదు అనేదానికి నేను ఈ మాట చెప్పానంటే.
1: ఏదేమైనా కానీ ప్రస్తుతం ఉండే టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక ఫోన్లో ఆ కండిషన్ని మెసేజ్ని డాక్టర్కి వీలైతే ఒక లైవ్ కాల్ చేసేసి డాక్టర్ సలహా మేరకు ఆ టైంను కాపాడడానికి మెడికల్ షాప్లో తీసుకోవడం కరెక్టే, కానీ వైద్యుడి సలహా లేకుండా ఏ వైద్యం చేసినా వికటించే ప్రమాదం ఉంది, ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రామా లాంటి కండిషన్స్, యాక్సిడెంట్ లాంటి కండిషన్లు, ఎమర్జెన్సీ కండిషన్, ఇంకా కొంత సమయం ఉంది బతికించడానికనే సమయం కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్, డాక్టర్ గారు చెప్పిన సింప్టమ్స్ మీకు కనబడినట్లయితే ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ ఫెసిలిటీ ఉన్న డాక్టర్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ వెళ్ళినట్లయితే ముందు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత ఆ సమస్యని పూర్తిగా విశ్లేషించి వైద్యం తీసుకుని బాగుపడే అవకాశం ఉంది. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు, నమస్కారం.
0: నమస్కారం సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం అత్యవసర వైద్యం ఎమర్జెన్సీ మెడిసిన్ ఈ అంశం గురించి ప్రముఖ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ కొండూర్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:31. పాటతో ప్రయాణం వింటారు.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
5: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
6: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
7: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
6: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
7: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్. పాటతో ప్రయాణంలో ముందుగా వినబోతున్న పాట బావా బావమర్ది సినిమా నుంచి వేటూరి సుందర్రామూర్తి గారి సాహిత్యం, రాజ్కోటి సంగీతం, బాలుగారు చిత్రగారు పాడిన ఈ వండర్ఫుల్ మెలోడీ మీకోసం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

పాటతో ప్రయాణం వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 7:39 దాటి 20 సెకండ్లు అవుతుంది. పాటతో ప్రయాణంలో నెక్స్ట్ మనం వినబోతున్న మరొక మెలోడియస్ సాంగ్ రౌడీ అల్లుడు సినిమా నుంచి. బప్పిలహరి సంగీతం, సిరివెన్నెల గారి సాహిత్యం, బాలుగారు చిత్రగారు పాడిన పాట. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ నెల 11వ తేదీన రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పసుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబరు 2955 0923. శ్రోతలు తప్పక గుర్తుంచుకోండి, హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో ప్రసారమవుతుంది. అంశం రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవాల్సిన విషయాలు. పాల్గొంటున్నవారు కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పసుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. తప్పక ట్యూన్ చేయండి. హలో డాక్టర్, గమనిక విన్నారు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: స్టూడియో క్లాక్లో సమయం 7:47 దాటి 30 అవుతోంది. పాటతో ప్రయాణంలో మంచి మంచి మెలోడియస్ సాంగ్స్ వింటున్నాం కదా. నెక్స్ట్ మనం వినబోతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా నుంచి. భువనచంద్ర గారి సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలుగారు చిత్రగారు పాడిన పాట.

0: రాజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

7:53 క్రాస్ చేసి 25 సెకండ్స్ స్టూడియో క్లాక్లో పాటతో ప్రయాణంలో చివరి పాటగా వినండి. ప్రేమ సినిమా నుంచి ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతంలో బాలుగారు చిత్రగారు పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్. స్టే ట్యూన్డ్.

0: ఇంతవరకు మీరు పాటతో ప్రయాణం విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ

0: వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 8 గంటలకు వస్తోంది. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. పీఎం మోదీ పరిపాలన సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్సీడీఏ లోగో, అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించారు. అనంతరం నూతన భవనంలోని తన కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుకు హోంశాఖ ఇచ్చిన మెమో అక్రమమని కోర్టు స్పష్టం చేసింది. జీవో 121ని అనుసరించాలని సూచిస్తూ ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. మెట్రో స్టేషన్ల కింద పాదచారుల బాటల్లో స్టాల్స్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ కోరుతోంది. పాదచారుల బాటలను స్టాల్స్కు లీజుకివ్వడంపై దాఖలైన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. ఫుట్పాత్ స్థలాన్ని అద్దెకు ఎలా ఇస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ హెచ్ఆర్ఎంఎల్కు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ జిల్లా తోషం గ్రామసభలో పాల్గొన్న డీజీపీ సివి ఆనంద్ గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలని కోరారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, ఉపాధిపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఈ సందర్భంగా ఆయన స్థానిక గ్రామీణులు, ఆదివాసీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు రేపు ఉదయం 11:30 ఆన్లైన్లో విడుదలవుతాయని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తల్లిదండ్రుల సౌకర్యార్థం మార్కులను https://tgbie.ccg.gov.in లేదా https://results.ccg.gov.in వెబ్సైట్స్లో అందుబాటులో ఉంచనున్నారు. కృత్రిమ మేధ ఇప్పటికే ఎంతో స్మార్ట్గా ఉందని బిలియనీర్ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. రాబోయే 1-2 ఏళ్లలోనే మనుషుల సామర్థ్యాలను మించిపోయే ఏఐ ఏజెంట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. భవిష్యత్తులో మానవ మేధస్సును ఏఐ అధిగమించబోతోందని ఎలన్ మస్క్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వస్తోంది. మరి కాసేపట్లో విందాం మస్తీ మజా.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ప్రతిరోజు 8:30 నుంచి 8:30 వరకు మస్తీ మజా కార్యక్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇన్సిడెంట్స్, అలాగే వింతలు, విశేషాలతో పాటు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించే మస్తీ మజాలో కూడా వైరల్ అయిన థింగ్స్ వింటూ, బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి ఇవాళ సోషల్ మీడియాలో మోస్ట్ వైరల్గా మారిన ఒక వీడియో గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను మస్తీ మజాలో. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో ఆయనే పాడిన పాట, వెన్నెలకంటి గారి సాహిత్యం, నువ్వు నేను ప్రేమ సినిమాలోంచి వచ్చేస్తుంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

8:13 క్రాస్ చేసి 45 సెకండ్స్. మస్తీ మజా వింటున్నారు. మస్తీ మజాలో ఇవాళ క్షణాల్లో వైరల్ అయిన ఒక వీడియో గురించి నేను చెప్తానన్నాను కదా. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు నిజంగానే క్షణాల్లో వైరల్ అయిపోతాయండి. అందులో కంటెంట్ ఉన్నా అది మంచి కంటెంట్ అయినా చెడు కంటెంట్ అయినా, అలా చాలా మంచి కంటెంట్ అది. అలా ఎక్స్లో బాగా వైరల్ అయిన ఒక వీడియో గురించి ఈరోజు మస్తీ మజాలో మాట్లాడుతున్నాను నేను. ప్రస్తుతం నెటిజన్ల మనస్సు గెలుచుకున్న రియల్ హీరోస్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో సెన్సేషన్గా మారింది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే, స్వార్థం నిండిన ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఎవరికి వారు వాళ్ల వాళ్ల స్వార్థం చూసుకుంటున్న ఈనాటి ఈ జనరేషన్లో మానవత్వం ఇంకా బతికే ఉందా అనే ప్రశ్నకి అవుననే సమాధానం ఇస్తోంది ఈరోజు నేను మాట్లాడబోతున్న ఒక వైరల్ వీడియో. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల హృదయ

హృదయాల్ని పిండేస్తున్న ఈ దృశ్యాలు తోటి మనుషుల ప్రాణాలు కాపాడడం కోసం కొందరు సామాన్యులు తమ ప్రాణాలు సైతం ఎలా పణంగా పెట్టారో కళ్ళకద్దినట్లు చూపిస్తున్నాయి. ఎక్స్ వేదికగా పంచుకున్న ఈ 58 సెకండ్ల వీడియో క్లిప్, ఈ వీడియో క్లిప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేస్తుంది. మరింతకీ ఈ వీడియోలో ఏముంది మాట్లాడుకుందాం మరి కాసేపట్లోనే. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం ట్యాగోర్ సినిమా నుంచి మనో చిత్రగారులు పాడిన పాట వచ్చేస్తుంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, మణిశర్మ సంగీతం. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవును.

0: రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు మస్తీ మజా. స్టూడియో క్లాక్ లో 8:21 ఎగ్జాక్ట్ గా టైం అవుతోంది. మస్తీ మజాలో నేను ఎక్స్ లో 58 సెకండ్స్ వీడియో క్లిప్ బాగా వైరల్ అయింది, చాలా ఎమోషనల్ వీడియో అని చెప్పాను కదా. సరే, అది ఎవరు పోస్ట్ చేశారో అన్నది ఎక్కడ బయటకు రాలేదు కానీ, బట్ ఆ వీడియోని చాలామంది షేర్ చేశారనమాట. ప్రైవేట్గా షేర్ చేసినా కూడా దాన్ని బాగా వైరల్ చేయడం జరిగింది. కొంతమంది దాన్ని విపరీతంగా షేర్ చేయడంతో వ్యూస్ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చాయి. అండ్ ఈ వీడియో ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ని క్లబ్ చేసి పోస్ట్ చేసిన వీడియో, ఒకే ఇన్సిడెంట్ ఇందులో లేదనమాట. చాలా చోట్ల జరిగిన మానవత్వాన్ని ప్రతిబింబించే కొన్ని సంఘటనల్ని క్లబ్ చేసి ఒక సింగిల్ వీడియోగా 58 సెకండ్ల నిడివితో పోస్ట్ చేశారు. ఇందులో చాలా ఉత్కంఠభరితమైన దృశ్యాలున్నాయి. రైలు వేగంగా దూసుకొస్తుంటే పట్టాలపై పడిపోయిన ఒక వ్యక్తిని కాపాడేందుకు ఒక సామాన్యుడు క్షణాల వ్యవధిలో ముందు వెనక ఆలోచించకుండా ఒక్క దూకడం, అలాగే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించడానికి, అలాగే రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్న బాధితులకు తక్షణమే సహాయం చేయడానికి సాధారణ పౌరులు స్పందించిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా. ఇలా ఎంతోమంది తమ తోటివారు ప్రమాదంలో పడకుండా కాపాడినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే వాళ్ళెవ్వరూ ట్రైన్డ్ కాదండి. ట్రైన్డ్ అంటే స్విమ్మింగ్ వచ్చా, బేసిక్ స్విమ్మింగ్ వచ్చినా కూడా ముందు వెనక ఆలోచించకుండా దూకేయడం, అలాగే నాకేమవుతుంది అన్న స్పృహ లేకుండా ముందు వాళ్ళని కాపాడడమే నా ధ్యేయం అన్న మానవత్వంతో కూడిన ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం, తోటి మనిషి ఆపదలో ఉన్నాడని చూసి తట్టుకోలేకపోయిన మానవతా మూర్తులే వాళ్ళంతా. ఈ వీడియో చాలా రీసెంట్గా పోస్ట్ చేయబడిన వీడియో, జూన్ 7th అంటే ఒక 2 డేస్ బ్యాకే ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే 260,000 మందికి పైగా వ్యూస్ పొందింది. ఇప్పుడు ఇంకా పెరిగిండొచ్చు. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మోరల్ ఆఫ్ ది వీడియో ఏంటంటే, మన చుట్టూ ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు అనడానికి ఈ వీడియో నిదర్శనమని కొందరు నిజమైన దేవుళ్ళు దేవతలు మనుషుల రూపంలోనే ఉంటారు అని మరికొంతమంది చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిందనమాట. ఈ మంచి వీడియోని చాలామంది చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మనలో కూడా నిజమైన మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పే ఒక అద్భుతమైన వైరల్ వీడియో గురించి ఇవాల్టి మస్తీ మజాలో మాట్లాడుకున్నాం. ఇది ఇవాల్టి మస్తీ మజా. స్టే ట్యూన్డ్.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 8:30 దాటి 30 సెకండ్లు. మరి కాసేపట్లో ఏకచిత్ర గానం వింటారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా బాలకృష్ణ గారి కెరీర్లోనే ద హైయెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలోంచి ఇవాళ మనం ఏకచిత్ర గానంగా ఆ సినిమాలో పాటలన్నీ కూడా వినబోతున్నాం. మరి ఇంతకీ ఏంటి ఆ సినిమా? ఆ సినిమా విడుదలై దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. బాలకృష్ణ వరుస ఫ్లాప్లతో సతమతమవుతుంటే అప్పుడొచ్చాడు ఒక డైరెక్టర్. అప్పటికి భద్ర, తులసి లాంటి సినిమాలు మాత్రమే తీసిన ఆయన సింహ సినిమాతో బాలకృష్ణని మళ్లీ టాప్ హీరోగా నిలబెట్టారు. అయితే చాలామందికి భయం ఉంటుంది, ద్వితీయ విఘ్నం అనే ఒక సెంటిమెంట్ సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి ఈసారి బాలకృష్ణతో మళ్లీ బోయపాటి కాంబినేషన్ రిపీట్ అవుతోంది, మరి ఈ సినిమా ఆడుతుందంటారా అనే డౌట్స్ చాలామందికి వచ్చాయి. కానీ ఆ సినిమాని మించి హిట్ అయింది ఆ సినిమా. అండ్ మనం ఒకసారి రికార్డ్స్ మాట్లాడుకుంటే ఆ సినిమానే చివరి 100 రోజులు ఆడిన సినిమా సింగిల్ థియేటర్స్లో. ఇక ఆ సినిమా తర్వాత సినారియో ఆఫ్ ద తెలుగు మూవీ మారిపోయింది. ప్రతి సినిమా బిజినెస్ మాత్రమే, అంటే రిలీజ్ అవ్వటం. అందుకని అప్పటి నుంచి ఐమాక్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది. సినిమా పెట్టిన డబ్బులు తిరిగి వచ్చాయా లేదా, 10 రోజుల్లో ఎన్ని డబ్బులు వచ్చాయి, ఈ లెక్కలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. అండ్ ఆ సినిమాతో అప్పటి వరకు స్టార్ హీరోగా ఉన్న ఒక ఫ్యామిలీ హీరోని విలన్గా మార్చి తిరుగులేని తెలుగు విలన్గా ఇప్పుడు ఆయన కొనసాగుతున్నారు. అలాగే క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తున్నారు. ఆయనకి మళ్ళీ లైఫ్ ఇచ్చిన సినిమా. ఈ పాటికే చూచాయిగా మీకు అర్థమైపోయి ఉండాలి ఆ సినిమా ఏంటనేది. మరి ఇవాళ ఆ సినిమా గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఒక పాట వస్తుంది, సరదాగా గెస్ట్ చేయండి ఆ సినిమా ఏంటనేది. నాకు వాట్సాప్ ద్వారా మీరు ఆ సినిమాని గుర్తుపట్టి కూడా పంపించవచ్చు. చూద్దాం ఎంతమంది పంపిస్తారో. ఈరోజు ఆ సినిమాలోంచి పాటలు విందాం. స్టే ట్యూన్డ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎస్, మన శ్రోతలు కూడా చాలా యాక్టివ్గా రేడియో వింటున్నారు. ఇంకా చాలామందికి గెస్ట్ చేసి మనకు ఆన్సర్ కూడా పంపించారు. శేర్ల వెంకటేష్ గారు, సుగుణ గారు గజ్వేల్ నుంచి, రాంప్రసాద్ గారు కూడా, అలాగే మధు గారు మనకి పంపించారు, కరెక్ట్గా గెస్ట్ చేశారు. నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. శర్మ గారు పంపించారు మనకి, ఎక్కడి నుంచి అన్నది మెన్షన్ చేయలేదు. వీళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారు. అండ్ ఆ మూవీనే లెజెండ్ సినిమా, 2014 మార్చిలో విడుదలైన ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. సింహ తర్వాత బోయపాటికి రెండవ అవకాశం ఇచ్చారు బాలకృష్ణ గారు. ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ క్రింద గోపీచంద్ ఆచంట

అనిల్ సుంకర వీళ్ళు కలిసి నిర్మించారు. కొర్రపాటి సాయి గారు కూడా వారాహి చలన చిత్రం ద్వారా కూడా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారన్నమాట. ఈ సినిమాకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు. బోయపాటి సినిమాలకి రెగ్యులర్గా మ్యూజిక్ ఇస్తూ వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ గారిని మళ్ళీ కంటిన్యూ చేశారు. అంతకుముందు తులసి, భద్ర సినిమాలకు కూడా దేవిశ్రీ ప్రసాదే మనకి బోయపాటి గారు మూవీస్కి మ్యూజిక్ ఇచ్చారు. మధ్యలో సింహాకి చక్రి గారు ఇచ్చిన మళ్ళీ లెజెండ్తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు దేవి గారు. అండ్ ఈ సినిమాలో బాలకృష్ణ గారి డ్యూయల్ రోల్ చాలా చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ ఏదైతే ఉందో అందులో బాలకృష్ణ గారు జీవించారని చెప్పాలి. రత్నం గారు రాసిన డైలాగ్స్ అయితే ట్రెండ్ సెట్టర్. అండ్ ఈ సినిమాతో జగపతి బాబు గారి కెరీర్ మళ్ళీ టాప్ లోకి దూసుకెళ్ళిపోయింది. అప్పటి వరకు హీరోగా చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చిన తర్వాత చాలా కాలం ఖాళీగా ఉన్న జగపతి బాబు గారు మళ్ళీ విలన్ రోల్తో కంబ్యాక్ ఇచ్చారు. జితేంద్ర క్యారెక్టర్లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది ఆయనకి. అండ్ బాలకృష్ణ గారికి ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది ఈ సినిమా. అండ్ ఇందులో సీనియర్ యాక్టర్లైన సుమన్ గారు, సుహాసిని గారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. గెస్ట్ రోల్స్ అయినా కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చింది వాళ్ళకి. మరి లెజెండ్ సినిమాలోంచి మరొక అద్భుతమైన పాట విందాం. విన్న తర్వాత లెజెండ్ సినిమా గురించి ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

8:49 దాటి 30 సెకండ్లు అవుతోంది. ఏకచిత్ర గానంలో లెజెండ్ సినిమాలో పాటలు వింటూ ఉన్నాం బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా. అండ్ మనకి శ్రోతలు ఏం పంపించారంటే, నాగ్నాథ్ గుప్తా గారు అలాగే భద్రాద్రి కొత్తగూడ నుంచి కట్ల సతీష్ సుమలత గారు వీళ్ళు పంపించింది, లెజెండ్ సినిమా 1000 రోజుల కంటే ఎక్కువ ప్రదర్శితమైంది సార్ అంటూ పంపించారు. ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పింది కరెక్టే. 1000 రోజుల ప్రదర్శన ఆంధ్రప్రదేశ్లోని ప్రొద్దుటూరులో ఉన్న అర్చన థియేటర్లో 1000 రోజులకు పైగా రекорд స్థాయిలో 1005 రోజులు ప్రదర్శించబడిన ఒకే ఒక సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో ఉన్న మినీ శివ థియేటర్లో ప్రతిరోజు 4 షోల లెక్కన 400 రోజులకు పైగా ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసిందంట లెజెండ్ సినిమా. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ సినిమా తర్వాత ఇంకే సినిమా కూడా 100 రోజులు ఆడిన

సినిమాలు లేవు. 2014లోనే, అంతకన్నా ముందు 2009లో చాలా రోజుల తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా మగధీర ఉంటే, మగధీర తర్వాత మళ్ళీ ఆ రికార్డ్స్ అన్నింటినీ ఈ లెజెండ్ సినిమానే తిరగరాసిందనమాట. సో బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ దాని రికార్డ్స్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఒక ప్రయోగం కూడా చేశారని చెప్పాలి బాలకృష్ణ గారు. అప్పటి వరకు చాలా సీనియర్ హీరోయిన్స్తో పనిచేసిన బాలకృష్ణ గారు ఈ సినిమాలో మాత్రం యంగ్ హీరోయిన్స్ని తీసుకున్నారు. ఎక్కువగా పాపులారిటీ లేని హీరోయిన్స్ని, ఇద్దరు రాధిక ఆప్టే అలాగే సోనాల్ చౌహాన్, వీళ్ళిద్దరూ కూడా బాలకృష్ణ గారి పక్కన రెండు క్యారెక్టర్స్కి హీరోయిన్స్గా యాక్ట్ చేశారనమాట. ఇంకా మాట్లాడుకుందాం లెజెండ్ సినిమా గురించి మరిన్ని విశేషాలు ఆ సినిమాలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్డ్. ఎంఎం మానసి పాడిన ఈ పాట

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 11 రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవలసిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పసుపల నందకిషోర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబరు 2955092. శ్రోతలు తప్పకుండా ట్యూన్ చేయండి. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అంశం రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు డాక్టర్ పసుపల నందకిషోర్ గారు పాల్గొని ఈ అంశానికి సంబంధించి శ్రోతలకు ఎలాంటి సందేహాలున్నా నేరుగా ఫోన్ లైన్లో సమాధానాలు ఇస్తారు. గమనిక విన్నారు.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

8:58 అవుతోంది స్టూడియో క్లాక్ లో. ఏకచిత్ర గానంలో బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా లెజెండ్ సినిమాలోంచి పాటలు వింటున్నాం కదా. అండ్ లెజెండ్ సినిమా సృష్టించిన రికార్డ్స్ ఏంటో కూడా ఇందాక నేను చెప్పాను కదా, దాదాపు 1000 రోజులు ఒకే థియేటర్లో ప్రదర్శితమైందని చెప్పి చాలా కాలం అందులో అదే సినిమా నడిపారనమాట. అండ్ ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ కూడా చాలా పెద్దవే. బెస్ట్ ఫీచర్ ఫిలింగా నంది వచ్చింది, అలాగే బెస్ట్ యాక్టర్గా నందమూరి బాలకృష్ణ, బెస్ట్ డైరెక్టర్గా బోయపాటి శ్రీను, బెస్ట్ విలన్గా జగపతి బాబు, బెస్ట్ డైలాగ్ రైటర్గా ఎం రత్నం, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా విజయ్ యేసుదాస్, బెస్ట్ ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు గారికి, అలాగే బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా ఎస్ రామకృష్ణ గారికి, అండ్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా రమణ గారికి, వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ వచ్చాయన్నమాట. లెజెండ్ కేవలం రికార్డ్సే కాదు, అవార్డ్స్లో కూడా రికార్డ్స్ సాధించిందనమాట. అండ్ ఈ సినిమాలో బాలకృష్ణ జగపతి బాబు ఎదురు పడ్డప్పుడు వచ్చే సీన్స్ని డైరెక్ట్ చేయడంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ స్టామినా ఏంటో మనకు అర్థమవుతుంది. రెండు సింహాలు పోట్లాడుకున్నట్టుగా ఉంటుంది తప్ప ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకున్నట్టుగా ఉండదు. అలాగే సెంటిమెంట్ని పండించడంలో కూడా బోయపాటి శ్రీను తక్కువేం కాదు అని చెప్పి ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఆ రాధిక ఆప్టే డెత్ సీన్ తర్వాత బాలకృష్ణ గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన రీరికార్డింగ్ కూడా ఈ సినిమాకి చాలా అసర్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో బాలకృష్ణ గారు ప్రస్తుత సమకాలీన రాజకీయాల గురించి ఆయన పలికిన డైలాగులు కూడా అప్పటి రాజకీయ పరిస్థితులకి చాలా దగ్గరగా రాశారు రత్నం గారు. అండ్ ఈ సినిమా తర్వాతే 2014లో మొదటిసారిగా బాలకృష్ణ గారు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారనమాట. ఈ సినిమా ఆయనకి రాజకీయంగా కూడా చాలా బెనిఫిట్ అయిందనే చెప్పాలి. అండ్ విజయ్ యేసుదాస్ గారికి నంది అవార్డు వచ్చిన ఆ పాట వినేద్దామా? చిత్రగారితో కలిసి పాడారు విజయ్ యేసుదాస్, రచన రామజోగేశ్ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. స్టే ట్యూన్డ్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు.

0: ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఏకచిత్ర గానంలో లెజెండ్ సినిమాలోంచి దాదాపు అన్ని సాంగ్స్ వినేసాం, ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అదే లెజెండ్ అనే పాట. అండ్ లెజెండ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు, అవార్డ్స్ పరంగా రికార్డ్స్ పరంగా. అండ్ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే ఖచ్చితంగా హిట్టే అని లెజెండ్ తర్వాత వచ్చిన సినిమాలు కూడా నిరూపించాయి. అఖండ, అఖండ సీక్వెల్ అండ్ నెక్స్ట్ కూడా బోయపాటితో కలిసి పనిచేయడానికి నేను రెడీ అంటూ బాలకృష్ణ గారు చెప్పారనమాట. అండ్ ఆయన కోసం ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారు ప్రస్తుతం, అదే పనిలో ఉన్నారు బోయపాటి శ్రీను గారు. మొత్తం మీద లెజెండ్ సినిమా కేవలం మాస్ మసాలా సినిమా మాత్రమే కాదు, బాలకృష్ణ నుంచి అభిమానులు కోరుకునే ఫుల్ మీల్స్ లాంటి ఈ సినిమాలో కామెడీ పరంగా బ్రహ్మానందం గారు ఫస్ట్ హాఫ్లో నవ్విస్తారు, సెకండ్ హాఫ్లో కామెడీ లేకపోయినా కూడా బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్తో మొత్తం తనే రూల్ చేసిన లెజెండరీ సినిమా ఈ లెజెండ్. మరి బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఒక్క 12 ఏళ్ళు వెనక్కి మళ్ళీ ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ ఆ సినిమాలో పాటలు వింటున్నాం కదా. మరి లెజెండ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి బాలకృష్ణ గారి నుంచి అని అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అండ్ జగపతి బాబు గారు కూడా ఈక్వల్లీ గొప్పగా పర్ఫామ్ చేశారు, మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా కుదిరాయి ఈ సినిమాకి, కాబట్టే ఆ సినిమా లెజెండ్ అయింది. ఇది ఏకచిత్ర గానంలో లెజెండ్ సినిమా నుంచి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు జూన్ 11 రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవలసిన విషయాలు. ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, మరొక ఫోన్ నెంబరు 2955 0923. శ్రోతలు తప్పకుండా ట్యూన్ చేయండి. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవాల్సిన విషయాల గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలు నేరుగా ఫోన్ చేసి అడిగిన సందేహాలకు ప్రశ్నలకు సమాధానమిస్తారు. తప్పక ట్యూన్ చేయండి. హలో డాక్టర్, గమనిక విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి 9:30 నిమిషాలకు వివిధ భారతి ముంబై రిలే, తర్వాత 10:00 మధురిమలో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు దాటి 35 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇప్పుడు విందాం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
2: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. తోటి స్నేహితుడొకరు చక్కగా చదువుకుందామనుకుంటున్న తరుణంలో డాక్టర్ కాబోయే మరో స్నేహితుడు హార్మోనియం ముందు పెట్టుకుని పెళ్లిపై తన అభిప్రాయాన్ని గురించి సరదాగా ఇలా పాడుకుంటున్నాడు. ఆడవారు కన్నీటితో గుండెను కరిగిస్తారని, మనసులో మాటొకటి ఉంచి బయటికి వేరుగా మాట్లాడతారని, గడియారపు మొల్లులా అటు విషయాలు ఇటు ఇటు విషయాలు అటూ చెబుతూ అన్నీ తెలుసుకుంటారని అంటున్నాడు. రోషం, దోషం, సాహసం వంటి గుణాలను ఔన్సులతో పోలుస్తూ సరదా గీతాన్ని రాశారు రచయిత కొసరాజు. తెరపై జగ్గయ్య గారి నటన కూడా అంతే హాస్యభరితంగా ఉంటుంది. కులదైవం చిత్రం కోసం గాయకులు చిత్తరంజన్ పాడిన సరదా పాట, సంగీతం మాస్టర్

గోడబెట్టిన చేరా మూడు ముళ్ళు బడ్డ వెనుక బ్రతుకంతా గోడేరా ఆ స్టోరీ.

కొన్ని పాటలు వినగానే హృదయానికి హత్తుకుంటాయి, కాని ఈ పాట సాహిత్యం వింటున్నా చదువుతున్నా కూడా మనసు పరవశించిపోతుంది. నీల మోహనుడిని చూడగానే నీలిరంగు నెమలి నిరజాన అయిపోవడం, కార్తీక రాత్రులలో నల్లమబ్బులుండడం, నీలిమేఘం ఆకాశం విడిచి నేలమీద నడవడం, నవ్వే పెదవులకు మువ్వల మురళి ఉండడం, ఇలాంటి భావచిత్రాలు పాటలో ఎన్నో కనిపిస్తాయి. రవీంద్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై విడుదలైన డాక్టర్ ఆనంద్ చిత్రంలోనిది ఈ పాట. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

అమ్మాయి అలా నడుస్తూ ఉంటే మువ్వల సవ్వడి, నదులు పారుతుంటే వచ్చే శబ్ద తరంగాలను పోలి ఉందట. సూర్యాస్తమయ వేళ ఆ వెలుగు నారింజపండు రంగులో ఉంటుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి బొంగమూతి పెట్టుకుని వడగళ్లు కురిపిస్తోంది. ఆ అలకే ఉబ్బి తబ్బిబ్బయ్యేలా ఉందట. రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

శ్రీగౌరి ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎస్ భవనారాయణ, ఎస్వి నరసింహారావు నిర్మించిన చిత్రం 1973లో విడుదలైన కన్యవయసు. ఈ చిత్రానికి బిఎస్ఆర్ ఆంజనేయులు దర్శకత్వం వహించగా లక్ష్మీకాంత్ ప్రసాద్, రోజారమణి, నిర్మల ప్రధాన తారాగణంగా నటించారు. చిత్రంలో అందం, అమాయకత్వం కలగలిసిన ఓ అమ్మాయి కలివిడిగా మెలుగుతూ అడగకుండానే అందరికీ పనిచేసి పెడుతుంది. కానీ ఆదరించే మనుషులు మాత్రం ఆమెకు కరువవుతారు. ఆ సమయంలో ఓ యువకవి ఆ అమ్మాయికి దగ్గరవుతాడు. కవితలు రాస్తూ కవిగా ఎదగాలనుకున్న ఆ యువకుడు పత్రికలకు తన పాటలు పంపుతున్నప్పటికీ అవి తిరిగి తన దగ్గరికే వస్తున్నా నిరాశ మాత్రం పడడు. అలా ఓ రోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ పాట రాసుకుంటున్న తరుణంలో ఆ అమ్మాయి ఈ కవిని కలిసి తాను రాసిన పాటను నవ్వుతూ ఇలా పాడుతోంది. కన్యవయసు చిత్రం కోసం ఈ పాటను పాడినవారు ఎస్ జానకి, రచన దాశరథి, సంగీతం సత్యం.

ప్రతిభ ఉన్నా చదువుకోవడానికి అవకాశం దొరకని ఓ పేదింటి అమ్మాయికి నేను చదివిస్తానని ఓ అన్నయ్య మాటిస్తాడు. తీరా కళాశాలకు చేరుకున్న తర్వాత అక్కడ చదువుకొనకుండా చదువు కొనాలనే కొందరి డబ్బున్న మనుషుల వల్ల దక్కాల్సిన వారికి అవకాశం అందకుండా పోతుంది. అదే సమయంలో కళాశాలలో జరుగుతున్న అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమంలో ఇలా ఎలుగెత్తి గానంచేస్తాడు ఆ అన్నయ్య. మాట విననివారు ఆ పాటకు దిగివచ్చి ఆ చెల్లెలికి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారు. చిరంజీవి సుమలత జంటగా నటించగా 1982 విడుదలైన శుభలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచార్య సంకీర్తన, సంగీతం కెవి మహదేవన్.

ముల చలమలలో నా చెలువములే పలుచని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే తల తల మనము.

ఒకప్పుడు హాస్యగీతాలు కూడా అర్థవంతంగా ఉండేవి. ఆరుద్ర, రేలంగి, ఘంటసాల కలయికలో ఆంగ్ల పదాలతో వచ్చే పాట ఇది. 1960లో జగపతి పిక్చర్స్ పతాకంపై నిర్మించబడిన సాంఘిక చిత్రం అన్నపూర్ణ. ఈ చిత్రం కోసం ఆరుద్ర రాసిన ఈ పాట హాస్య జంట గిరిజ రేలంగిలపై చిత్రీకరించారు. వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం జిక్కీ ఘంటసాల పాడిన పాట, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

అభినయవనంలో పూచిన అభినేత్రికి అలనాటి దిగ్గజాభినేతృల సమక్షంలో సత్కారం జరుగుతున్న సందర్భమది. అవధుల్లేని అభిమానం, అభినందన వందనాలనర్పిస్తూ ఆనంద పరవళ్లు తొక్కుతూ తన అభిమానతారను అందలానికెత్తుతూ రసరమ్యంగా గానంచేస్తున్న సన్నివేశమది. వెన్నెల కురిసే కన్నులు, వసంతాన్ని తలపించే చిరునవ్వులు, చంద్రకాంతులు విరజిమ్మే చరణాలలో పదకవితా ప్రబంధాలను సృష్టించిన సి నారాయణరెడ్డిగారు రెండవ చరణంలో శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఆవిష్కరింపజేశారు. శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం రమేష్ నాయుడు.

నటులు పద్మనాభం స్వంత నిర్మాణ సంస్థ రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై 1965 విడుదలైన చిత్రం దేవత. నందమూరి తారకరామారావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి కె హేమాంబరధరావు దర్శకత్వం వహించారు. పనిమంతురాలిగా, సలహా ఇవ్వడంలో మంత్రిగా, భోజనం పెట్టడంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, క్షమించడంలో భూమాతగా, ఇల్లాలు ఉత్తమ గుణాలను కలిగి తన బాధ్యతలు నిర్వహిస్తూ అందర్నీ సంతోషపెట్టాలని చెప్పినట్టే మగవారు కూడా కార్యేషు యోగి, కరణేషు దక్షః, రూపే చ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖమిత్రం, షట్కర్మయుక్తః, ఖలు ధర్మనాదః అంటే పనులు చేయడంలో ఒక యోగిలా, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరిస్తూ, కృష్ణుని వలె ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉంటూ, వండినదాన్ని వంకలు పెట్టకుండా తింటూ, పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలని నీతిశాస్త్ర బోధ. కాని ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఇల్లాలి భావాలను ప్రతిబింబించే విధంగా వీటూరివారు ఈ గీతాన్ని రాశారు. ఘంటసాల మృదుమధురంగా ఆలపించిన ఈ గీతానికి సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి భైరవిరాగంలో స్వరాలు సమకూర్చారు.

1961లో హైదరాబాద్ మూవీస్ పతాకంపై నిర్మించబడిన చిత్రం పెళ్లి కాని పిల్లలు. ఈ చిత్రంలో హరనాథ్, జగ్గయ్య, కాంతారావు, జమున ప్రధాన తారాగణంగా నటించారు. పరుగులు తీసే వయస్సులో ఉన్న పడుచు అమ్మాయి పాదాల మువ్వలు మదిలో సందడి చేయగా నడుమున కడవను పెట్టుకుని కలహంసలాంటి నడక కలదని, తడబడిన అడుగులతో వడివడిగా నడుస్తున్న ఆ వనితను వర్ణిస్తూ రాధిక, అభిసారిక, దరిచేరవా అంటూ ఆరుద్ర రాసిన ఈ పాటను సంగీత దర్శకులు మాస్టర్ వేణు కళ్యాణిరాగంలో స్వరపరచగా ఘంటసాల ఆలపించారు.

కనులతో కలలుగని, కలలతో మరులుగని, మరులు మనసులో స్థిరపడి మనువుగా మారితే సాగే మనుగడకు అర్థం సంసారమని చక్కగా వివరించారు ఆచార్య ఆత్రేయ. ఈ పాటలోని అలతి పదాలు అలరింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి. ప్రశ్న జవాబుల రూపంలో తెలియజేసే ఈ చక్కని పాటను సుమంగలి చిత్రం కోసం ఘంటసాల పీసుశీల అద్భుతంగా ఆలపించారు. సంగీతం కెవి మహదేవన్.

కళ్ళు మూసుకుని పల్లెటూరుని గుర్తు చేసుకుంటే ఆ మట్టివాసన గుబాళింపులు, జోడెద్దుల మెడలో గనగన గంటల మూతలు, కొండలు గుట్టలు ఏటిగట్లు, పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, పశువుల కాపరుల ఏలపదాలు, చెక్క భజనలు, జానపదుల వంతపాటలు, ఊరి చివర చెరువు మోట్లు, అమాయకపు పలకరింపులు, అరమరికలు లేని అభిమానాలు ఒక్కసారిగా మదిలో మెదులుతాయి. ఆడపెత్తనం చిత్రంలోని ఈ పాట పల్లె మనసును చిత్రీకరించినదే. గానం ఘంటసాల జిక్కి బృందం, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 10:57. శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 11 రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పసుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852, 2324085353, మరొక నెంబరు 2955509923. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటింది. మా ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.